శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వేజ మాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 14వ తేదీ బుధవారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 32 సెకండ్లు కావస్తుంది. శుభోదయం.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. విజయవాడలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ సాయంకాలం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. కాగా రాష్టపతి పర్యటన నేపథ్యంలో ఆలయంలో అరగంట పాటు భక్తుల దర్శనాలను నిలిపివేస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు. గోదావరి కావేరి అనుసంధాన ప్రక్రియను త్వరితగతిన చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మహానది, గోదావరి, కృష్ణ, పెన్న, కావేరి అనుసంధానం చాలా ముఖ్యమైన ప్రాజెక్టు అని, నదుల అనుసంధానం దక్షిణాది రాష్ట్రాలకు ఎంతో కీలకమని అన్నారు. పల్లె పండుగ 3.0లో రాష్ట వ్యాప్తంగా 6,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 161 డొంక రోడ్ల నిర్మాణానికి అనుమతులిచ్చామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 8.91 కోట్లతో నిర్మించిన 4 లైన్ల బైపాస్ రోడ్డును మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి నిన్న ఆయన వర్చువల్గా ప్రారంభించారు. అమరావతిని అంతర్జాతీయ సాంకేతిక హబ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. రాజధానిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్వాంటం వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణాలకు నిన్న ఆయన శంకుస్థాపన చేశారు. కిడ్నీ బాధితులకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు రాష్టంలో ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం కింద కొత్తగా 22 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఏపీఎస్సీ మంగళవారం 1,466 ఉద్యోగాల భర్తీకి 10 ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ చేసింది. దరఖాస్తుల సమయానికి ఖాళీలు, రిజర్వేషన్లు, విద్యార్హులతో కూడిన పూర్తిస్థాయి ప్రకటన జారీ చేస్తామని ఏపీఎస్సీ ఇన్ఛార్జి చైర్మన్ శశిధర్ తెలిపారు. రాష్ట విద్యుత్ నియంత్రణ మండలి సభ్యుడిగా ఏ పాండురంగారావును నియమిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు ఈరోజు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. రాష్టంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల సన్నాహక అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోల సమయం 6:03 దాటి 50 సెకండ్లు కావస్తుంది. వందన భక్తి గీతాల కార్యక్రమం వింటారు.

0: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారు నేడు శ్రీ మహాచండీదేవి అలంకారంలో భక్తులకి దర్శనమిస్తున్నారు. ఈ అలంకార విశిష్టతను ఇప్పుడు విందాం.
1: జయ దుర్గాదేవి నమః. శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు మహాచండీదేవిగా ఈ సంవత్సరము దర్శనమిస్తున్నది. మాతర్మే మధుగైట భగ్ని మహిష ప్రాణాపహారోద్యమే హేళా నిర్మిత ధూమ్రలోచన వధే.

సింహధ్వంసని సంహరాషు దురితం దుర్గే నమస్తే అంబికే. అమ్మవారు చండముండాసురుల్ని సంహరించడం కోసం చండీస్వరూపంగా ఉద్భవమైనటువంటి తల్లి, ఆవిడ సింహవాహనం మీద అది వీర భయంకరంగా యుద్ధం చేసి సప్తశతీ అధిష్టాన దేవతగా నవాక్షరీ మహామంత్ర స్వరూపిణిగా

అమ్మవారు మనకి దర్శనమిస్తున్నది. దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో అందుకోసమనే నిత్యము కూడాను చండీ సప్తశతీ పారాయణము, చండీ హోమము కూడాను పారాయణం కన్నా హోమము శతాధికమైనటువంటి యొక్క ఫలాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతున్నది. అందువల్ల ఈ నిత్యము కూడాను అమ్మవారికి ఇక్కడ చండీ హోమం జరుగుతుంది. అందున శరన్నవరాత్రి ఉత్సవాలు 10 రోజుల్లో కూడాను శతచండీ హోమం చేయటం ఇక్కడ విశేషంగా జరుగుతూ ఉంటాయి. 10 మంది ఋత్విక్కులచే, వేద పండితులచే ఈ శతచండీ మహాయాగాన్ని కూడాను ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి అరువీర భయంకరాది సంహార స్వరూపిణి అయినటువంటి చండీమాతని అర్చించి ఆరాధించడం వల్ల మనలో ఉన్నటువంటి సకల భయములన్నీ కూడాను నివారణ అవుతాయి, సకల శత్రు సంహారమవుతుంది అని చెప్పని చెప్పడం జరుగుతున్నది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఈ చండీ స్వరూపంలో ఉన్నటువంటి దుర్గాదేవిని దర్శించి అర్చించి ఆరాధించి ఆయురారోగ్యైశ్వర్యాలతో వర్ధిల్లాలి.

తాం తద్ధీం తద్ధీం తక థిమి తక ఛణు తక థిమి తక ఛణు తాం తద్ధీం తద్ధీం తక థిమి తక ఛణు తక థిమి తక ఛణు తాం ధీం తోం నం తరగడదు తరగడదు.

జడు

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: శరణ్ నవరాత్రి ఉత్సవాలు వలె శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుచున్నవి. ఈరోజు స్వామివారు సింహవాహనంపై భక్తులకి దర్శనమిస్తున్నారు.

0: స్టూడియోల సమయం 6:44 దాటి 59 సెకండ్లుగా వస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 2 రోజుల పాటు పర్యటిస్తారు. కృష్ణా, గోదావరి, పెన్నా, కావేరీ నదుల అనుసంధానం ద్వారా ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. సింగరేణి కార్మికులకు దసరా కానుకగా 96 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను ఇస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 2 రోజుల పాటు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా సాయంకాలం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. కాగా రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆలయంలో అరగంటపాటు భక్తుల దర్శనాలను నిలిపివేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు. రాష్ట్రపతి దర్శనం అనంతరం భక్తులకు యథావిధిగా దర్శనాలు కొనసాగుతాయని వెల్లడించారు. విజయవాడ పున్నమి ఘాట్లో నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ 2.0 కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి సి విజయ్ జోసెఫ్ నిన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఇరువురు ముఖ్యమంత్రులు ప్రసంగించారు. తమిళనాడు రాష్ట అభివృద్ది లక్ష్యంగా విజయ్ పనిచేస్తున్నారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పెన్నా, గోదావరి, కృష్ణా, కావేరీ నదులను అనుసంధానం చేస్తే 4 రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: దళపతి విజయ గారు మొట్టమొదటిసారిగా వేరే రాష్ట్రానికి వచ్చారు. వారికి ఒక పట్టుదల ఉంది, తమిళనాడుని అభివృద్ధి చేయాలని ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. రాష్ట్రాలు వేరు కానీ మా అభిమతం ఒకటి, భారతదేశం బాగుపడాలి. గోదావరి, కావేరి కూడా అనుసంధానం జరుగుతుంది. ఇది జరిగితే 5 నదులు కలుస్తాయి, 4 రాష్ట్రాలు బాగుపడతాయి.
1: అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ మాట్లాడుతూ, విజయవాడ ప్రజలను కలుసుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనటం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలుపుతూ,
3: ఈ నవరాత్రి ఉత్సవంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నారు. మీకు అందరికీ నా నవరాత్రి శుభాకాంక్షలు. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ గురించి ఆనరబుల్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో డిస్కస్ చేయడానికి విజయవాడకి వచ్చినందుకు రొంబ హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ విజయవాడ ఫర్ యువర్ హాస్పిటాలిటీ అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ.
1: సింగరేణి కార్మికులకు దసరా కానుకగా 96 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను ఇస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంత్రి సింగరేణి ప్రాంత శాసనసభ్యులతో కలిసి ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. 38,737 మంది శాశ్వత ఉద్యోగులకు సగటున 153,912 రూపాయల చొప్పున 29,717 మంది కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి 5,500 రూపాయల చొప్పున దసరా ప్రోత్సాహకాలను అందించనున్నట్లు వెల్లడించారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదమైనవానిలంకలో సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన బోట్లు, వలలను

0: మంత్రి నిన్న మత్స్యకారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెదమైన వానిలంక మత్స్యకారుల అభివృద్దికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని తెలిపారు. సముద్ర కోత నివారణకు గోడ నిర్మాణం, డిజిటల్ భవనం, ఇళ్లకు సోలార్ విద్యుత్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న దసరా శరన్నవరాతి ఉత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు మహాచండీదేవి అవతారంలో ఈరోజు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలను అందిస్తారు.
1: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. సంపద, సౌభాగ్యం, ఐశ్వర్యానికి ప్రతీకగా అమ్మవారిని భక్తి శ్రద్దలతో ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. రద్దీ దృష్ట్యా తెల్లవారుజాము నుంచే భక్తులను ఈరోజు దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు సాయంత్రం అమ్మవారిని దర్శించుకోనున్నారు. నిన్న రాత్రి అమ్మవారిని తమిళనాడు ముఖ్యమంత్రి సి విజయ్ జోసెఫ్ దర్శించుకున్నారు. సత్యనారాయణ, ఆకాశవాణి న్యూస్.
0: ఇదిలా ఉండగా శ్రీశైల క్షేత్రం దసరా మహోత్సవాలలో నిన్న భ్రమరాంబికాదేవి చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈరోజు అట్ల బతుకమ్మను నిర్వహిస్తున్నారు.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా స్టార్టప్ ఇండియాపై ప్రత్యేక ముఖాముఖి మీరిప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ప్రజాసేవతో దేశసేవలో భాగంగా స్టార్టప్ ఇండియాపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. అతిథి
0: మహిళలు, బాలింతలు, కిశోర బాలికలకు నాణ్యమైన పోషకాహారం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పోషకాహార సేవలపై విశాఖపట్నంలో నిర్వహించిన సాంకేతిక సంప్రదింపుల సదస్సులో ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్టంలో పోషకాహార లోపాలు, రక్తహీనత నివారణకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి చెప్పారు. పట్టణ ప్రాంతాల్లోని వలస కుటుంబాలు, పనిచేసే మహిళలకు పోషకాహార సేవలను చేరువ చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తెలిపారు. ఏలూరు నగరంలోని మూడు ప్రాంతాల్లో 2,40,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న రహదారి పనులకు స్థానిక శాసనసభ్యులు రాధాకృష్ణయ్యతో కలిసి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ
3: బోర్కు సంబంధించిన వర్క్లైనా గానీ, తాగునీరు సమస్యకైనా గానీ అన్ని కూడా సమస్యలకు సంబంధించి శంకుస్థాపనలు చేస్తున్నాం. డెవలప్మెంట్ లో ఎక్కడ కూడా తగ్గకుండా మనకుండే ఫండ్స్ అన్ని కూడా యూటిలైజేషన్ చేసి కాన్సిన్సీలో ఎక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నా కూడా రెగ్యులర్ గా చేసుకుంటూ ప్రజలకి అందుబాటులో ఉంటూ, ఇవాళ మీరు చూస్తే ఒక ఏలూరులోనే ఎన్ని అభివృద్ది కార్యక్రమాలు చేశారంటే అన్ని అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లలో కూడా మీకు మంచి మెజారిటీ వస్తుంది.
0: ప్రభుత్వ సేవల్లో నాణ్యత, భద్రత, సౌలభ్యాన్ని పెంచేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు తెలిపారు. ప్రభుత్వ ధృవపత్రాల భద్రత, మన్నికను పెంచే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మీసేవ సర్టిఫికేట్ పేపర్ను హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనన మరణ ధృవపత్రాలతో పాటు విద్య, ఉద్యోగ, ఇతర అధికారిక అవసరాలకు సంబంధించిన పత్రాలు ప్రజల జీవితాల్లో ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల సన్నాహక అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి మధ్య బంగాళాఖాతం వరకు ఆవరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు మేఘావృతమైన వాతావరణం ఉంటుందని, పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని బీసీ వర్గాల కోసం త్వరలో ప్రత్యేక బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురానున్నట్లు భూగర్భ గనులు శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ బీసీల రాజకీయ, ఆర్థిక, విద్యా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

అంతియ వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో రాష్టపతి ద్రౌపది మునుము ఈ రోజు నుంచి 2 రోజుల పాటు పర్యటిస్తారు. కృష్ణా, గోదావరి, పెన్నా, కావేరీ నదుల అనుసంధానం ద్వారా ప్రయోజనం కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. సింగరేణి కార్మికులకు దసరా కానుకగా 96 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను ఇస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3.
2: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
3: ఏదో బాగానే ఉన్నాన్లే.
2: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
3: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
2: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
3: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
2: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
3: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
2: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
3: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
2: ఆఫ్ కోర్స్.
4: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
6: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
7: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
5: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
8: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చెయ్యి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
5: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
6: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
5: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
6: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
5: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
6: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం 7:04 దాటి 56 సెకన్లు కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి బిమ్స్టెక్ హోంమంత్రుల సమావేశం ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదంతో ముగిసింది. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని, త్వరలోనే ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి బిమ్స్టెక్ హోంమంత్రుల సమావేశం ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదంతో ముగిసింది. ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదాన్ని, సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని ఉగ్రవాద రూపాలు, ప్రకటనలను బిమ్స్టెక్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఐక్యరాజ్య సమితి చార్టర్డ్ అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఉగ్రవాదాన్ని నిరోధించడానికి, ఎదుర్కోవడానికి సమూలంగా అణచివేయాలని సంయుక్తంగా ఈ ప్రకటనలో తెలిపారు. అనుసంధానమైన, సురక్షితమైన, స్థిరమైన, అభివృద్ది చెందిన, సుసంపన్నమైన బిమ్స్టెక్ ప్రాంతాన్ని సాకారం చేయడానికి ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయాలనే నిబద్దతను పునరుద్ఘాటించారు. సభ్య దేశాల్లో ఉగ్రవాద దాడి బాధితులు, వారి కుటుంబాలు, ప్రభావిత రాష్ట్రాల ప్రభుత్వాలకు ప్రగాఢ సానుభూతి, సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. దేశీయ, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా బాధ్యులైన వారిని చట్టం ముందు నిలపాలని పిలుపునిచ్చారు. మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, మనీ లాండరింగ్ నిరోధక రంగాల్లో కార్యాచరణ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలని ఢిల్లీ డిక్లరేషన్ కోరింది. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని, త్వరలోనే ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో జయశంకర్ మాట్లాడుతూ, ఇరు దేశాల వాణిజ్య మంత్రులు దీనిపై పనిచేస్తున్నారని, చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. అమెరికాతో భారత్కు బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని స్పష్టం చేశారు. చైనా విషయానికి వస్తే, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతుందని జయశంకర్ అన్నారు. సరిహద్దుల్లో పరిస్థితులు సద్దుమణుగుతున్నందున సంబంధాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని తెలియజేశారు. అయితే భారత్ చైనా మధ్య వాణిజ్య సమతుల్యత పూర్తిగా లోపించిందని, చైనాలో తమకు సమాన అవకాశాలు లభించడం లేదని తెలిపారు. రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ఏ వస్తువులోనూ చైనా సాంకేతికత ఉందనే అనుమానానికి కూడా తావులేదన్నారు. ఉక్రెయిన్ యుద్దం కారణంగా రష్యా ఆసియా వైపు ఎక్కువగా మొగ్గు చూపుతోందని, రష్యాకు బహుళ ప్రత్యామ్నాయాలు ఉండడం భారత్కు, ప్రపంచానికి కూడా ఎంతో ప్రయోజనకరమని డాక్టర్ జయశంకర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత వరి కోతల సీజన్లో పంట వ్యర్థాల నిర్వహణను మిషన్ మోడ్లో అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి అంతర్ మంత్రిత్వ శాఖల సమీక్షా సమావేశం నిర్వహించింది. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సంయుక్తంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రస్తుతం వరి కోతలు జరుగుతున్నాయని, రైతులు తదుపరి పంటను సాగు చేయడానికి ఆసక్తిగా ఉన్నారని పేర్కొన్నారు. రైతులకు సులభమైన, అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయాలు అందించాలని చెప్పారు. పంట వ్యర్థాలను కాల్చకుండా నివారించడం మాత్రమే కాకుండా, రైతులు వ్యర్థాలను దహనం చేయాల్సిన అవసరాన్ని పూర్తిగా తొలగించే వ్యవస్థను అభివృద్ది చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మరోవైపు, పంట వ్యర్థాల దహన సంస్కృతులను అరికట్టడానికి క్షేత్రస్థాయి పర్యవేక్షణ, చట్టపరమైన చర్యలను మరింత తీవ్రతరం చేయాలని పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో, దినసరి కూలీల కుటుంబం నుంచి వచ్చిన ఆయన మంత్రివర్గంలో సేవ చేయడం తన జీవితంలో గొప్ప అదృష్టమని పేర్కొన్నారు. రాబోయే 2029 లోక్సభ ఎన్నికల దృష్ట్యా తమిళనాడులో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి పూర్తి సమయం కేటాయించాలని,
పార్టీ కార్యకర్తలతో కలిసి క్షేత్రస్థాయిలో పనిచేయాలని తాను కోరుకుంటున్నట్టు తెలియజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు విజయవాడలో కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళాలో ముర్ము పాల్గొంటారు. మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా 2 జ్యుడీషియల్ అధికారులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నియామకాలు చేపట్టినట్టు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీని ప్రకారం ధర్మలింగం, లింగేశ్వరన్, బలదండాయుధం, కార్తికేయన్ మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. బీహార్లోని వైశాలి జిల్లా రాఘేపూర్ దియారా ప్రాంతంలో గంగానదిలో పడవ బోల్తాపడిన ఘటనలో 13 మంది మరణించారు. రాఘేపూర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా 6 రక్షించినట్టు వైశాలి జిల్లా మ్యాజిస్ట్రేట్ వర్షాసింగ్ తెలిపారు. మృతి చెందిన వారిలో పడవలో ప్రయాణిస్తున్న చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. పడవలో సుమారు 15 నుండి 20 మంది వరకు ప్రయాణికులున్నారు. మరో 7 మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ పడవ ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి కూడా ఈ సంఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. దేశీయ నౌకా నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడానికి జాతీయ నౌకా నిర్మాణ మిషన్ కింద 2 ప్రత్యేక పరపతి నష్ట బీమా ఉత్పత్తులను కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ ప్రకటించారు. ముంబైలో జరిగిన మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. ఎగుమతి, దేశీయ ప్రాజెక్టులను రక్షించడానికి ఈ పాలసీలు దోహదపడతాయని తెలిపారు. నౌకా నిర్మాణం సుదీర్ఘ ప్రక్రియ అని, ఆలస్యమైన చెల్లింపుల భయం లేకుండా షిప్ యార్డులు ప్రపంచస్థాయి నౌకలను నిర్మించేలా ప్రభుత్వం భద్రతా వలయాలు కల్పిస్తోందని అన్నారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ T20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 ప్రారంభమవుతుంది. గత ఆదివారం ఇందోర్లో జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై 14 తేడాతో విజయం సాధించిన భారత్ 5 మ్యాచ్ల సిరీస్లో 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ రాజస్థాన్లలో ఉరుములతో కూడిన వర్షాలు, వడగళ్ల వాన పడే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, విదర్భ, కేరళ, మాహే, కర్ణాటకలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు తీర ప్రాంత కర్ణాటక, కొంకణ్, గోవా ప్రాంతాల్లో వేడిగా, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని IMD వెల్లడించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో చెక్ రిపబ్లిక్ ఉపాధ్యక్షులు, పరిశ్రమలు, వాణిజ్య మంత్రి కరెల్ హవ్లిచెక్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను బలోపేతం చేయడానికి, సంయుక్త తయారీ, పారిశ్రామిక భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి ఉన్న మార్గాలపై తాము చర్చించినట్టు పీయూష్ గోయల్ తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి బిమ్స్టెక్ హోం మంత్రుల సమావేశం ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదంతో ముగిసింది. భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని, త్వరలోనే ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ

టీ20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారనుకుంటున్నాను. మీరైతే మన వివిధ భారతిని బాగా ఎంజాయ్ చేస్తున్నారనుకుంటున్నాను. ఈరోజు మీ సౌజన్య కూడా బోలెడన్ విషయాలు షేర్ చేసుకోవడానికి, మీకు నచ్చే సాంగ్స్ ప్లే చేయడానికి, అలాగే మంచి మంచి స్టోరీస్ చెప్పడానికి కూడా రెడీగా ఉంది అప్ టు 11 o'clock వరకు. మరి ముందుగా మన శ్రోతలందరికీ దసరా శుభాకాంక్షలు. మరి ఇప్పుడైతే స్టూడియోలో సమయం చూస్తే 7:19 దాటి 50 seconds కావస్తుంది. మనం ఎంటర్పియం కాఫీ టైంలోకి. మరి ఈ కాఫీ టైంలో నేనైతే ఎప్పుడు స్టోరీ షేర్ చేస్తా కదా, మరి ఇవాల్టి స్టోరీ ఏంటి అంటే గనక, ఒకసారి ఒక గ్రామంలో వంతెన మీద ఒక గాడిద అడ్డుగా పడుకుందన్నమాట. జనాలు దాన్ని పక్క జరపడానికి రకరకాలుగా ట్రై చేస్తున్నారు. ఒకరేమో కర్రతో బెదిరించారు, ఇంకొకరేమో అరిచారు. ఒక పెద్ద మనిషి లెక్చర్లు కూడా ఇచ్చారు, ఇదింతే ఇలాగే పడుకుంటుంది, ఏ జరుగు నువ్వు, లెగు పైకి లెగు అంటూ ఏదేదో చెప్తూ ఉన్నారు. కానీ గాడిద మాత్రం ఇంచు కూడా కదలలేదు. ఇంకంతలో ఒక యంగ్ అమ్మాయి వచ్చి తన బ్యాగ్లోంచి ఒక తాజా క్యారెట్ తీసి గాడిద ముక్కు ముందు పెట్టి మెల్లగా ముందుకు నడిచింది. అంతే, ఆ గాడిద లేచి నవ్వుతూ ఆమె వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇంకేమైంది, రోడ్ క్లియర్ అయిపోయింది అనమాట. సో దీని నుంచి నేను చెప్పేది ఏంటంటే, జీవితంలో సామధాన భేద దండ ఉపాయాల్లో ఎప్పుడు ఏమి వాడాలో తెలియాలి. కొన్ని సమస్యలు కోపంతో బలవంతంతో సాధించలేం. చిన్న ప్రేరణ, స్మార్ట్ థింకింగ్ ఉంటే చాలు, కొండనైనా పిండి చేసేయచ్చు. తెలివిగా ఆలోచించాలి, తెలివిగా పనిచేయాలి. ఇదన్నమాట మన కాఫీ టైం స్టోరీ. మరి ఇంకా మరిన్ని డే స్పెషల్స్ గురించి మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. ఇంకా మరి మా స్టూడియోలో సమయం చూస్తే 7:28 దాటి 12 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి ఈ కాఫీ టైంలో నేనైతే స్టోరీ షేర్ చేసేసా, మరి ఇంకా డే స్పెషల్స్ గురించి మాట్లాడుకోవాలి కదా. ఈరోజు మన టాపిక్ చూస్తే అరే ఇదేంట్రి, ప్రతి దానికే ఒక డే పెట్టేస్తున్నారు అని అనిపించవచ్చు, కానీ నమ్మండి ఈ రోజు లేకపోతే మన లైఫ్ మొత్తం అస్తవ్యస్తం అయిపోయేది. అదే ప్రతి ఏటా 14 అక్టోబర్ జరుపుకునే వరల్డ్ స్టాండర్డ్స్ డే అనమాట. ఈ రోజు ఏంటి, మరి దీని వెనక ఉన్న క్రేజీ హిస్టరీ ఏంటి, దీని గురించి చాలా విషయాలు అయితే మీతో షేర్ చేస్తాను. ముందుగా ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఐఫోన్ కొన్నారు కానీ దానికి ఛార్జ్ పెట్టుకోవడానికి ప్రపంచంలో ఏ పిన్ను సరిపోవట్లేదు, లేదా మీరు విమానంలో వేరే దేశానికి వెళ్ళారు అక్కడ ప్లగ్ పాయింట్లో మీ ల్యాప్టాప్ ఛార్జర్ అసలు ఫిట్ అవ్వట్లేదు, ఏంటి పరిస్థితి? ఫుల్ ఫ్రస్ట్రేషన్ కదా. అక్కడే వస్తాయి ఈ స్టాండర్డ్స్. ఒక వస్తువు, ఒక టెక్నాలజీ లేదా ఒక సేవ అనేది ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒకేలాంటి క్వాలిటీ, సైజ్, సేఫ్టీ రూల్స్తో పనిచేయాలంటే ఈ స్టాండర్డ్ కాన్సెప్టే యూజ్ అవుతుందన్నమాట. మనం వాడే టైర్ల సైజు నుండి హెల్మెట్ క్వాలిటీ వరకు, వైఫై సిగ్నల్ నుంచి ఫుడ్ సేఫ్టీ మార్క్స్ అంటే ఐఎస్ఏ మార్క్స్, ఎఫ్ఎస్ఎస్ఏఐ వరకు అన్ని ఈ రూల్స్ ప్రకారమే నడుస్తాయి అన్నమాట. మరి ఈరోజు ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనే దాని గురించి మీతో షేర్ చేస్తాను ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బేబీ నుంచి శ్రీరామ్ చంద్రపాండం బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:36 దాటి 23 సెకండ్లు కావస్తుంది మరి ఉన్న కాఫీ టైంలో. మరి ఈ వరల్డ్ స్టాండర్డ్స్ డే గురించి మాట్లాడుతూ ఉన్నా కదా, ఈరోజు ఎలా స్టార్ట్ అయిందంటే ఇప్పుడు కాస్త హిస్టరీలోకి వెళ్దాం. 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన కొత్తలో 1946 అక్టోబర్ 14 ప్రపంచవ్యాప్తంగా ఉన్న 25 దేశాల ప్రతినిధులు లండన్లో ఒక చోట కలిశారనమాట. ప్రపంచం మొత్తం ట్రేడ్ సరిగ్గా జరగాలంటే అందరికీ ఒకే రకమైన క్వాలిటీ అండ్ మెజర్మెంట్ రూల్స్ ఉండాలి అని డిసైడ్ అయ్యారు. ఆ మీటింగ్ ఫలితంగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ వచ్చిందనమాట. ఇంకా ఆ తర్వాత 1970 ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్ ప్రెసిడెంట్ ఫరూక్ గారు ఆయన చొరవతో ప్రతి ఏటా 14 అక్టోబర్ వరల్డ్ స్టాండర్డ్స్ డేగా జరుపుకోవడం స్టార్ట్ అయిందనమాట. మనం వాడే ప్రతి చిన్న వస్తువు వెనుక మన భద్రత కోసం చేసే పని, కొన్ని లక్షల క్వాలిటీ రూల్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ టైం మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు దాని వెనుకున్న నాణ్యత ప్రమాణాలని, ముద్రను ఒక్కసారి గమనించండి. క్వాలిటీ ఉన్న చోటే సేఫ్టీ ఉంటుందన్నమాట. ఇంకా మరిన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: అడవి భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు ఎంత బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఉన్నారు కదా, నరేష్ అయ్యర్ అండ్ ప్రశాంత్ని పాడిన పాట సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీ నుంచి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:45.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 7:48 దాటి 11 సెకండ్లు కావస్తుంది. మనమున్నాం కాఫీ టైంలో. మరి ఈ కాఫీ టైంలో ఇంకా డే స్పెషల్స్ గురించి మాట్లాడుకోవాలంటే, హిందూ సనాతన ధర్మంలో శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఉత్సవాలు. ఈ నవరాత్రి పర్వదినాలలో జగన్మాత అయిన దుర్గాదేవిని రోజుకో ప్రత్యేక రూపంలో దివ్య అలంకారంలో దర్శించుకోవడం హిందువుల ఆచారం. ముఖ్యంగా శక్తిపీఠాల్లోనూ, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లోనూ అమ్మవారుకులు తీరే వివిధ అలంకారాలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక పరమార్థం ఉంది. అందులోనూ అత్యంత శక్తివంతమైన ఉగ్ర రూపంతో పాటు పరమశాంతికరమైన ప్రచండ స్వరూపంగా భావించే అలంకారమే ఈరోజు శ్రీ మహాచండీదేవి అలంకారం. మరి ఈ అలంకారం గురించి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తాను. చండీ లేదా చండిక అనగా సమస్త దుష్ట శిక్షణకు ప్రతిరూపమైన ఆదిశక్తి స్వరూపం అన్నమాట. ఈమె రూపం కేవలం భయానకం మాత్రమే కాదు, భక్తుల పట్ల కరుణను కురిపించే అమృత హస్తం. హిందూ పురాణాల ప్రకారం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే త్రిశక్తుల సమ్మేళనమే చండీ స్వరూపం. అలాగే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల త్రివేణి సంగమంగా ఈ రూపాన్ని వర్ణిస్తూ ఉంటారు. ఇంకా సమస్త బ్రహ్మాండంలోని రాక్షస శక్తులను, అహంకారాన్ని, అజ్ఞానాన్ని ఛేదించే ప్రచండ వేగం ఈ అమ్మవారి సొంతం. సంస్కృతంలో చండ అనగా ఛేదించగల లేక తీవ్రమైన అని అర్థం అన్నమాట. భక్తుల కష్టాలను, అంతర్గత శత్రువులైన కామ క్రోధాదులను ఇట్టే ఛేదించి పారద్రులే తల్లి మహాచండి. ఇంకా ఈ మహాచండి దేవి గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే శివరామరాజు నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. ఎవరు పాడారంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ కోరస్ పాడగా ఎస్ఏ రాజ్ కుమార్ గారు మ్యూజిక్ కంపోజ్ చేయగా చిరువురి విజయ్ కుమార్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:58 దాటి 47 సెకండ్ కావస్తుంది. మనమున్నాం కాఫీ టైంలో. మరి ఈ కాఫీ టైంలో ఇంకా మహాచండీదేవి గురించి అయితే మాట్లాడుతున్నా కదా. మరి ఈ మహాచండీదేవి అలంకారంలో అమ్మవారు సింహవాహనాన్ని అధిరోహించి అభయ ముద్రతో దివ్య ఆయుధాలను ధరించి కోట్లాది సూర్యుల కాంతులతో వెలుగుతూ దర్శనమిస్తూ ఉంటారన్నమాట. ఈరోజు అమ్మవారికి ఎర్రటి రంగు వస్త్రాలు సమర్పించగా చాలా శ్రేష్టంగా కనిపిస్తూ ఉంటారన్నమాట. ఈ మహాచండీ అలంకారం కేవలం ఒక రూపం కాదండి, అదొక శక్తితత్వం. మనిషి తన జీవితంలో ఎదురయ్యే మానసిక భయాలు, అడ్డంకులు, అనారోగ్యాలు మరియు ప్రతికూల ఆలోచనలని రాక్షస శక్తులను ఎదుర్కొనేందుకు ఈ అమ్మవారి ఆరాధన అపారమైన మనోధైర్యాన్ని ఇస్తుందన్నమాట. ఈ అలంకారంలో అమ్మను దర్శించుకోవడం ద్వారా జీవితంలో విజయం, ఐశ్వర్యం, శాంతి, కీర్తి ప్రతిష్టలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అన్నమాట. స్టూడియోలో సమయం చూస్తే 7:56 దాటి 56 సెకండ్లు కావస్తుంది. ఈనాటి కాఫీ టైంకి బాబాయ్ చెప్పేస్తూ మీకోసం సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. విజయవాడలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 2 రోజుల పాటు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈ సాయంకాలం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. రాష్టపతి పర్యటన నేపథ్యంలో ఆలయంలో అరగంటపాటు భక్తుల దర్శనాలను నిలిపివేయనున్నట్లు దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదమైనవాని లంకలో సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన బోట్లు వలలను కేంద్ర మంత్రి నిన్న మత్స్యకారులకు పంపిణీ చేశారు. ఏలూరు నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తెలిపారు. ఏలూరు నగరంలోని 3 ప్రాంతాల్లో 2,40,00,000 వ్యయంతో నిర్మించనున్న రహదారి పనులకు స్థానిక శాసనసభ్యులు రాధాకృష్ణయ్యతో కలిసి నిన్న శంకుస్థాపన చేశారు. మడ అడవుల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమని ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కె నాగబాబు అన్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని సంగమేశ్వరంలో స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్తో కలిసి మడ అడవుల పునరుద్దరణ కార్యక్రమంలో నిన్న పాల్గొని మొక్కలు నాటారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులు అర్జీలను మంత్రి నిన్న స్వీకరించారు. బీసీ వర్గాల కోసం త్వరలో ప్రత్యేక బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురానున్నట్లు గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బీసీల రాజకీయ ఆర్థిక విద్యా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు. మహిళలు బాలింతలు కిశోర బాలికలకు నాణ్యమైన పోషకాహారం అందించడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పోషకాహార సేవలపై విశాఖపట్నంలో నిర్వహించిన సాంకేతిక సంప్రదింపుల సదస్సులో ఆమె నిన్న పాల్గొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ కనకదుర్గ అమ్మవారు ఈరోజు మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీశైల క్షేత్రం దసరా మహోత్సవాల్లో నిన్న భ్రమరాంబికాదేవి చంద్రగంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్య భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే సిత్రీరం పడిన 18 pages మోహన్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:08 దాటి 8 seconds అయిపోయింది అనమాట. ఆ 8 seconds కోసం వెయిట్ చేస్తున్నా. మరి మనం ఎంటర్పోయాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఈ రోజు మీ ముందుకి వినడానికే కాదు జీవితాన్ని మార్చేసేంత గ్రేట్ అనిపించే ఒక మాట వచ్చింది. మహానటుడు, రోల్ మోడల్, రోజ్ మైండ్స్కి ప్రేరణ అయిన ప్రపంచ ప్రసిద్ధ కవి వాల్ట్ మిల్టన్ ఒక అద్భుతమైన మాట చెప్పారు, చూపు వెలుగు వైపే ఉంటే చీకటి మీ వెనకే ఉండిపోతుంది అని. అబ్బా ఎంత బ్యూటిఫుల్ లైన్ కదా. ఒకసారి ఆలోచించండి, మనం రోజు నడుస్తున్నప్పుడు సూర్యుడి వైపు చూస్తూ నడిచామనుకోండి, మన నీడ ఎక్కడుంటుంది? సరిగ్గా మన వెనకే. అదే మనం వెనక్కి తిరిగి నీడనే చూస్తూ నిలబడితే సూర్యుడి వెలుగు మన కంటికి కనిపించదు. పైగా ఆ చీకటి మన ముందున్న ప్రపంచమంతా ఆక్రమించేసినట్టు అనిపిస్తుంది. మన జీవితం కూడా సరిగ్గా ఇంతేనండి. సో ఈ కొటేషన్ గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం. మన లైఫ్కి ఎలా ఇంపాక్ట్ చేస్తుంది ఏంటి అనేది ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే విన్నారు కదా మన హరీష్ పాడిన 35 మూవీ నుంచి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:15 దాటి 45 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో ఏం మాట్లాడుకున్నామంటే, మన వాల్ట్ విట్మన్ గారు చెప్పిన కొటేషన్ గురించి అయితే మాట్లాడుతూ ఉన్నా కదా. మనందరి లైఫ్లోనూ ప్రాబ్లమ్స్, ఇంకా బాధలు, ఫెయిల్యూర్స్, స్ట్రెస్, ఇవన్నీ చీకటి లాంటివండి. వాటిని పూర్తిగా తుడిచిపెట్టడం ఎవరి వల్ల అవుతుంది చెప్పండి? ఎవరి వల్ల కాదు, కానీ ప్రతి చీకటి పక్కన ఒక వెలుగు దాగి ఉంటుంది. సమస్యలు ఉన్నాయనే నిజాన్ని పట్టుకుని దాన్నే ఆలోచిస్తూ కూర్చుంటే జీవితం అంతా నిరాశతోనే నిండిపోతుందన్నమాట. అదే టైంలో ఈ సమస్య నుంచి నేనేం నేర్చుకోవచ్చు, ముందున్న అవకాశం ఏంటి అని వెలుగు వైపు, ఐ మీన్ పాజిటివిటీ వైపు మన చూపు తిప్పగలిగితే ఆ సమస్యలన్నీ మన వెనక్కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో మన సమస్యల్ని మనమే వెనక్కి నెట్టేయచ్చు అనమాట. ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం ఇలా. ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: क्या आपको किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है?
3: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स पोर्टल पर समाधान दीदी.
2: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपकी बात सुनती और समझती है. आपको बस अपनी शिकायत को बोलना है. समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही मंत्रालय तक पहुँचाती है.
3: आज ही www.pgportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें.
2: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की సమాధాన్ దీది.
4: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
5: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
6: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
4: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది. కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఆడవాడి మాటలకు అర్థాలే వేర్లే అంటూ. ఇది ఎవరు పాడారంటే కనుక ఉదిత్ నారాయణ్ అండ్ కోరస్ పాడగ విండ్ శంకర్ రాజు మ్యూజిక్ కంపోజ్ చేయగా కులశేఖర్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:29 దాటి 38 సెకండ్లు కావస్తుంది. మనం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో మన వాల్ట్ గారు చెప్పిన కొటేషన్ గురించి మాట్లాడుతున్నాం కదా. చాలామంది చేసే పొరపాటు ఏంటో తెలుసా అండి? తమ వెనుక పడుతున్న నీడను చూసి భయపడ్డం లేదా గతాన్ని తలుచుకుని బాధపడ్డం. నాకు ఇంతకుముందు ఇలా జరిగింది, నేను ఓడిపోయాను అంటూ వెనక్కి తిరిగి చూస్తే ఏం కనిపిస్తుంది చెప్పండి? చీకటే కనిపిస్తుంది. కానీ వాల్ట్ గారు ఏం చెప్తున్నారంటే, నువ్వు ముందుకు నడు, వెలుగును చూడు, ఆటోమేటిక్గా నీడ నీ వెనకే ఉండిపోతుంది అని చెప్పారు. అంటే గతం గతహాగా ఫీల్ అవ్వాలి, రేపటి వెలుగు మీకోసం ఎదురు చూస్తూ ఉంటుందని నమ్మాలి. అలా నమ్మితే ఖచ్చితంగా వెలుగు అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విధు భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, సెవెన్ సెన్స్ నుంచి కార్తిక్ పాడగా భువన్ చంద్ర గారి లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:42 దాటి 45 సెకండ్లు కావస్తుంది. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మన వాల్ట్ గారు చెప్పిన మాట గురించి అయితే మాట్లాడుతున్నాం కదా, జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు మనం ఎప్పుడూ నియంత్రించలేమండి, కానీ ఆ పరిస్థితులకు మనం ఎలా స్పందిస్తున్నాం అనేది మన సంతోషాన్ని నిర్ణయిస్తుంది. రోడ్డుపై వర్షం పడుతుంది అనుకోండి, ఏం చేస్తాం? కొంతమంది తిట్టుకుంటూ ఉంటారు, అబ్బో ఈ వర్షం ఏంటారు బాబు, అసలు ఇలా పడుతుంది, అసలు ఎంత చిరాగ్గా ఉందో అని అనుకుంటారు కొంతమంది. దాన్ని చీకటి వైపు చూడడం అంటారు. అదే వర్షంలో ఒక కప్పు వేడి టీ తాగుతూ ప్రశాంతతను ఆస్వాదించడం, వెలుగు వైపు చూడడం. సో రెండు ఆప్షన్స్ మన దగ్గరే ఉంటాయండి. సో దృష్టి మారితే సృష్టి మారుతుంది అనే దానికి ఇదే పెద్ద ఉదాహరణ అన్నమాట. ఇంకా ఇలాంటి విషయాలు ఇంకా మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి,
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్

0: లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
0: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
0: అంతే.
1: అర్థమైంది.
0: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: पीसीपीएनडीटी कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वालों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी.

ప్రగతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. కార్తీక్ అండ్ పూర్ణిమ పాడిన పాగల్ మోహనించి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:53 అయిపోయింది. మనం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో మన వాల్ట్ గారు చెప్పిన మాట గురించి అయితే మాట్లాడుతూ ఉన్నా కదా. చాలామంది ఏమనుకుంటారంటే నా జీవితంలో సమస్యలు ఉన్నాయి అని బాధపడుతూ ఉంటారు. కానీ ఫిజిక్స్ చెప్పే సూత్రం ఏంటో తెలుసా అండి? వెలుగు లేకపోతే నీడ పడడానికి అసలు అవకాశమే లేదు. అంటే మన లైఫ్లో సమస్యలు వస్తున్నాయంటే మన చుట్టూ ఏదో ఒక వెలుగు అంటే అవకాశం ఖచ్చితంగా ఉందనే దానికి అదే ప్రూఫ్ అన్నమాట. కాబట్టి నీడను చూసి నిరాశ పడకండి. ఆ నీడని సృష్టిస్తున్న వెలుగు ఎక్కడుందో వెతకడం మొదలు పెట్టాలన్నమాట. సో ఈ రోజు నుంచి లైఫ్లో ఏ కష్టం వచ్చినా, ఎంత పెద్ద సమస్య ఎదురైనా ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఈ చీకటి వెనుక ఉన్న వెలుగేంటి అని వెతకడం మొదలు పెట్టండి. ఒక డోర్ మూసుకుంటే ఇంకో డోర్ ఖచ్చితంగా తెరుచుకుంటుంది. ఒక ఫెయిల్యూర్ వస్తే అది సక్సెస్ వైపు వేసే మొదటి అడుగు అవుతుంది. సో మై డియర్ లిజనర్స్, సమస్యల వైపు కాదు పరిష్కారాల వైపు చూడండి, గతం వైపు కాదు భవిష్యత్ వైపు నడవండి, బాధల వైపు కాదు బాధ్యతలు మరియు ఆశల వైపు మన చూపు తిప్పాలి. మన చూపు ఎప్పుడూ వెలుగు వైపు ఉంటే చీకటి ఎంత పెద్దదైనా సరే అది మన వెనుక ఉండిపోవడానికి తప్ప దేనికి పనికిరాదన్నమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:54 దాటి 15 సెకండ్లు కావస్తుంది. ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడకి బాయ్ బాయ్ చెప్పేస్తూ మీకోసం చింతకాయల రవి మోయి నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. మరి ఇది ఎవరు పాడారు అంటే కనుక రాజేష్ అండ్ శ్రేయ ఘోషల్ పాడగా చంద్రబోస్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. స్టే ట్యూన్ టు విద్యుభారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతి రాణి. విజయవాడలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ సాయంకాలం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంటారు. గోదావరి కావేరి అనుసంధాన ప్రక్రియను త్వరితగతిన చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మహానది గోదావరి, కృష్ణ, పెన్న, కావేరి అనుసంధానం చాలా ముఖ్యమైన ప్రాజెక్టు అని, నదుల అనుసంధానం దక్షిణాది రాష్ట్రాలకు

ఎంతో కీలకమని అన్నారు. పల్లె పండుగ 3.0లో రాష్ట వ్యాప్తంగా 6,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 161 డొంక రోడ్ల నిర్మాణానికి అనుమతులిచ్చామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 8.91 కోట్లతో నిర్మించారు.

సేవలు మరింత చేరువ చేసేందుకు రాష్టంలో ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం కింద కొత్తగా 22 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఏపీఎస్సీ మంగళవారం 1466 ఉద్యోగాల భర్తీకి 10 ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ చేసింది. దరఖాస్తుల సమయానికి ఖాళీలు, రిజర్వేషన్లు, విద్యార్హులతో కూడిన పూర్తిస్థాయి ప్రకటన జారీ చేస్తామని ఏపీఎస్సీ ఇన్ఛార్జ్ చైర్మన్ శశిధర్ తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ కనకదుర్గా అమ్మవారు ఈరోజు మహాచండీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. రాష్టంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల సన్నాహక అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ సీనియర్ నాయకులతో నిన్న తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

0: బాగుందా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారత్ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే శ్రీరామ్ పాడిన గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:09 దాటి 20 సెకండ్లు కా వస్తుంది అనమాట. మనం ఎంటర్పేయం జోరుగా ఉషారుగాలం. ఈరోజు మన జోరుగా ఉషారుగాలం పాటలు చిట్ చాట్లతో పాటు చాలా సీరియస్ కానీ మనందరికీ సూటిగా తగిలే ఒక సూపర్ ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడడానికి వచ్చేసా. మన రోజువారీ జీవితంలో మనకి తెలియకుండానే మన భాగమైపోయిన ఆ పెద్ద భూతం గురించి ఏంటనుకుంటున్నారా? అదేనండి మన సింగిల్ యూజ్ ప్లాస్టిక్. మరి దీని గురించి చాలా విషయాలు మీతో షేర్ చేస్తాను ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: అంటే ఒకసారి ఆలోచించు, ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశం అంతటా ఇంప్లిమెంట్ చేశారంటే
1: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
0: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: వింటున్నారు వివిధ్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 9:16 దాటి 29 సెకండ్లు కావస్తుంది. మనువనం జోర్గోషర్ గారు, మీరైతే ఆర్య మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. కేకే పాడగా చంద్రబోస్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి మనమైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి మాట్లాడుతున్నాం కదా. తీసుకెళ్తే పాలు, తీసుకువస్తే కూరగాయలు, లేదా ఒక నీళ్ళ వాటర్ బాటిల్, ఒక టీ కప్, ఒక ప్లాస్టిక్ స్పూన్, వేడివేడి పకోడీలు తెచ్చుకునే ప్లాస్టిక్ కవర్. ఆలోచించండి, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఏ ప్లాస్టిక్నైతే కేవలం 5 నిమిషాలు వాడి చీపో అని చెత్తబొట్లో పడేస్తున్నామో అది భూమి మీద ఎంతకాలం ఉంటుందో తెలుసా అండి? 500 సంవత్సరాలు. 500 ఏళ్ళు అంటే మనముండం, మన తరాలు ఉండరు. కానీ మనం తాగేసి పడేసిన ఆ 10 రూపాయల వాటర్ బాటిల్ మాత్రం ఈ నేల మీద చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇది వినడానికి కాస్త క్రేజీగా ఉండొచ్చు, కానీ ఇది రియాలిటీ మై ఫ్రెండ్స్. సో ప్లాస్టిక్ అనేది భూమి మీద మనకంటే ఎక్కువ కాలం బతికేస్తుంది అన్నమాట. ఇంకా ఈ ప్లాస్టిక్ గురించి మీకు ఇంకా చాలా విషయాలు మీతో షేర్ చేస్తాను ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారత్ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే ఆనంద్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, శ్రేయ ఘోషల్ పాడగా, కేఎం రాధాకృష్ణన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, వేటూరు సుందరం గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:23 దాటి 16 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం జోరుగోషారగలం. నేనైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి అయితే మాట్లాడుతూ ఉన్నా కదా, మనం ఎంత కూల్గా ఒక్క కవరే కదా అని అనుకుంటాం. మనలాగా ఈ ప్రపంచంలో కోట్లాది మంది అలా ఒక్క కవర్ చెప్పిన పడేస్తున్నారు. రిజల్ట్ ఏమవుతుంది? మన కాలువలు బ్లాక్ అయిపోతున్నాయి, చిన్న వర్షానికి ఊళ్ళోళ్ళు నీట మునుగుతున్నాయి. ఇక పాపం ఆవులంటారా, చెత్తలో ఉన్న కూరగాయల కోసం ఆ ప్లాస్టిక్ కవర్స్ని తినేసి కడుపు నిండా ప్లాస్టిక్తో ప్రాణాలు వదులుతున్నాయి. సో మార్పు అనేది ఎవరో దగ్గర నుంచి కాదండి, మన దగ్గర నుంచే మార్పు అనేది మొదలవ్వాలి. మన ఒక్క కవర్ పడేయకుండా ఉంటే మిగతా వారు పడేస్తారో పడేయరో తర్వాత విషయం. మనల్ని చూసి ఒక్కరైనా మారుతారనే ఉద్దేశంతో ఒక్కరోజు అలా ట్రై చేసి చూడండి. ఏ కవర్ యూజ్ చేయాలి అంటే తెలుసు కదా, క్లాత్ బ్యాగ్స్ని యూజ్ చేయడం మంచిదన్నమాట. ఇంకా ఈ ప్లాస్టిక్ గురించి చాలా విషయాలు మీతో షేర్ చేస్తాను బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారత్ FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు ఇది బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఘర్షణ మూవీ నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక తిప్పు అండ్ శాలిని సింగ్ పాడగా కులశేఖర్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి.

మరి ఇంక స్టూడియోలో సమయం చూస్తే 9:31 దాటి 12 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం జోరుగా హుషారుగాలో. ఈ జోరుగా హుషారుగాలో మనమైతే మాట్లాడుతూ ఉన్నాం కదా, మన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాం కదా. సముద్రంలోకి వెళ్తే చేపల కంటే ప్లాస్టిక్ వ్యర్థాలే ఎక్కువైపోయాయి అన్నమాట. చివరికి ఆ చేపల్ని తింటున్న మన ఒంట్లోకి మైక్రో ప్లాస్టిక్ రూపంలో మళ్ళీ ఆ విషమే వస్తుంది. అంటే మనం పడేసిన ప్లాస్టిక్ రిటర్న్ గిఫ్ట్లా మన ప్లేట్లోకి, మన రక్తంలోకి తిరిగి వచ్చేస్తుంది. వాట్ ఏ పొల్యూషన్ సర్కిల్ కదా. అప్పుడే అయిపోలేదండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీతో షేర్ చేయడానికి. ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యు భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరు అది బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, గుడుమ శంకర్ మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పి చరణ్ అండ్ సుజాత పాడగా సిరివెన్నెల సీతారాం సాజ్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:38 దాటి 18 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం జోరుగోషర్గలం. మనమైతే మాట్లాడుతూ ఉన్నా కదా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి. మరి మార్పు ఎక్కడ మొదలవ్వాలి చెప్పండి. అందరూ ఏమంటారు తెలుసా, ఒక డ్రైనేజ్ ఫుల్ అయిపోతే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటారు. నిజానికి అంత చెత్త వేసి బ్లాక్ చేసింది ఎవరు చెప్పండి, మనం కదా. కానీ మనం అనేది గవర్నమెంట్ అని చెప్పేస్తూ ఉంటాం. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. మనం అలా బ్లాక్ చేయకపోతే డ్రైనేజ్ ఇబ్బంది రాదు కదా. సో మార్పు ఎక్కడ రావాలి అంటే మన చేతులతోనే మార్పు మొదలవ్వాలి. మన అలవాటు మారితే ఈ సమాజం మారుతుంది. ప్లాస్టిక్ని నో అనడం ఏమీ అంత పెద్ద కష్టమైన రాకెట్ సైన్స్ కాదండి. చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే చాలు. మరి ఆ చేంజెస్ ఏంటి, మన డైలీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ చేస్తే చాలు అనే దాని గురించి మీతో షేర్ చేస్తాను ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే మాస్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇది ఎవరు పాడారంటే కనుక కార్తిక్ పాడగా బాస్.

బట్ల రవికుమార్ గారి లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:46 దాటి 15 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం జోరుగోషారుగాలో. నేనైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి మాట్లాడుతూ ఉన్నా కదా, మన లైఫ్లో చిన్న చిన్న చేంజెస్ చేస్తే కనీసం కొంతవరకైనా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అది ఎలా అంటే గనక షాపింగ్కి కూరగాయలకి వెళ్ళేటప్పుడు బైక్ డిక్కీలోనో హ్యాండ్ బ్యాగ్లోనో ఒక క్లాత్ బ్యాగ్ క్యారీ చేయండి. అయ్యో సంచి తీసుకెళ్తే పాతకాలం అనుకుంటారేమో అనే భయం వద్దు. ప్లాస్టిక్ని పడేసి భూమిని పాడు చేయడం కంటే చేతిలో క్లాత్ బ్యాగ్ పట్టుకోవడం అత్యంత స్టైలిష్ అండ్ రెస్పాన్సిబుల్ థింగ్ కూడా. ఇంకా ట్రావెల్ చేసేటప్పుడు ఒక వాటర్ బాటిల్ ఇంటి నుంచే తెచ్చుకోండి. రోడ్డు పక్కన టీ తాగినప్పుడు ఆ ప్లాస్టిక్ థర్మోకోల్ కప్స్కి స్వస్తి చెప్పి కుండలోనో గాజు ఆరు స్టీల్ గ్లాస్లోనో తాగడం అలవాటు చేసుకోండి. ఎందుకు అంటే హెల్త్కి హెల్త్, ఎన్విరాన్మెంట్కి కూడా లవ్ అన్నమాట. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అయితే మన ఎన్విరాన్మెంట్ని చాలా బాగా కాపాడచ్చు అనమాట. అలాగే బయట ఏమైనా కొన్నప్పుడు ప్లాస్టిక్ కవర్ వద్దు భయ్యా, నా దగ్గర బ్యాగ్ ఉంది అని గర్వంగా చెప్పండి. మీరు చెప్పే ఆ ఒక్క మాట పక్కనున్న ఇంకో 10 మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

0: FM 101.3. लड़का लड़की है बराबर, तो पूछना क्यों।
1: PCP NDT कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वाले दोनों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है।
2: स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
3: బ్రో, E20 గురించి ఎందుకింత కన్ఫ్యూజన్?
4: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20 ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
3: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
4: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే నాని మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంట కనుక హరిహరన్ అండ హరిణి పాడగా సిరివనల్ సీతారాం సాజ్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:54 దాటి 59 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం జోరుగా ఉషారుగాలో. ఈ జోరుగా ఉషారుగాలో మనమైతే మాట్లాడుతూ ఉన్నాం కదా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి. మరి నేనైతే చెప్పాను, కొన్ని టిప్స్ అయితే షేర్ చేశాను. ఇంకా లాస్ట్ టిప్ ఏంటి అంటే, మన ఇంట్లో జరిగే బర్త్డే పార్టీస్ ఆర్ మ్యారేజెస్ ప్లాస్టిక్ ప్లేట్స్ స్పూన్స్ గ్లాసెస్కి బదులుగా అరిటాకులు పేపర్ వాడండి, లేదా బయోడిగ్రేడబుల్ వస్తువులను వాడటం ఇంకా బెటర్ అన్నమాట. మనం ఏ రోజైతే ప్లాస్టిక్ లేకుండా జీవించడం నా బాధ్యత అని అనుకుంటామో ఆ రోజే మన భూమి మళ్ళీ హ్యాపీగా శ్వాస తీసుకుంటుంది. మనకి మనం ఆస్తులు ఇస్తామో మన వాళ్ళకి లేదో, కానీ పీల్చడానికి మంచి గాలి, తాగడానికి శుభ్రమైన నీరు, జీవించడానికి ప్లాస్టిక్ రహిత పచ్చని భూమిని ఖచ్చితంగా ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ప్లాస్టిక్ని తిరస్కరిద్దాం, ప్రకృతిని ప్రేమిద్దాం. అదనమాట ఇవాళ మన కొటేషన్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:56 కావస్తుంది. ఈనాటి జోరుగా ఉషారుగాకి బాయ్ బాయ్ చెప్పేస్తూ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదమైనవానిలంకలో సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన బోట్లు వలలను కేంద్ర మంత్రి నిన్న మత్స్యకారులకు పంపిణీ చేశారు. ఏలూరు నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తెలిపారు. ఏలూరు నగరంలోని 3 ప్రాంతాల్లో 2,40,00,000 వ్యయంతో నిర్మించనున్న రహదారి పనులకు స్థానిక శాసనసభ్యులు రాధాకృష్ణయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. పోలీస్ శాఖలో కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో ఎక్కువగా వినియోగిస్తున్నామని రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఆయన ఈరోజు కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే నేపథ్యంలో పోలీస్ బందోబస్తుతో పాటు సాంకేతిక నిఘా వ్యవస్థలకు

ప్రాధాన్యమిస్తున్నామని అన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన ఈ ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు సింహవాహనంపై యోగ నరసింహస్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి ఇంటికి సౌర విద్యుత్తును చేరువ చేసి విద్యుత్ వినియోగదారులకు ఆర్థిక

ఉండా ప్రజారోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా అసంక్రమిత వ్యాధుల నియంత్రణాధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు సూచించారు. ఆరోగ్య సూత్రాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. పారా ఆసియా క్రీడలకు 166 మంది అథ్లెట్లను పంపించేందుకు కేంద్ర క్రీడల శాఖ ఆమోదం తెలిపింది. ఈ నెల 18వ తేదీన జపాన్లో ఆరంభమయ్యే ఈ క్రీడల్లో పాల్గొనే 166 మంది క్రీడాకారుల్లో 111 మంది పురుషులు, 55 మంది మహిళలు ఉన్నారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈరోజు భారత్ వెస్టిండీస్ల మధ్య 4వ T20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు మేఘావృతమైన వాతావరణం ఉంటుందని, పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు ఇది బ్యూటిఫుల్ సాంగ్ అయితే మల్లేశ్వరి మోహన్ ఎంచుకున్నారు కదా, ఇది ఎవరు పాడారంటే కనుక కుమార్ సాను అండ్ సునీత పాడగా సిరివెనెల సీతారాం జార్జ్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:08 దాటి 54 సెకండ్లుగా వస్తుంది. మనం ఎంటర్పేం హార్విల్లవ్. మీకు ఎంతగానో ఇష్టమైన ఎస్ఎంఎస్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. మరి క్వశ్చన్ ఏంటి అంటే, ఒక వ్యాపారి దగ్గర 10 పింగాణి కప్పులు ఉన్నాయి. ప్రతి కప్పు ఖరీదు 100 రూపాయలు. అతను వాటిని డెలివరీ చేసేటప్పుడు ఒక కప్పు పగిలిపోయింది. కానీ అతను ఏమాత్రం నష్టపోకుండా మిగిలిన 9 కప్పులను వాడుకుంటూ మొదట అనుకున్న లాభమే తెచ్చుకున్నాడు. అది ఎలా సాధ్యం? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఒక వ్యాపారి దగ్గర 10 పింగాణి కప్పులు ఉన్నాయి. ప్రతి కప్పు ఖరీదు 100 రూపాయలు. అతను వాటిని డెలివరీ చేసేటప్పుడు ఒక కప్పు పగిలిపోయింది. కానీ అతను ఏమాత్రం నష్టపోకుండా మిగిలిన 9 కప్పులను వాడుకుంటూ మొదట ఏదైతే తను అనుకున్నాడో ఆ లాభమే తెచ్చుకున్నాడు అనమాట. అది ఎలా సాధ్యం? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మన నెంబర్ 0866-2488-14 అయితే మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: सुनती हो, कमाल ही हो गया.
4: क्या हो गया ऐसा?
3: सिलेंडर आने में देरी हो रही थी ना, देखो आज आ गया.
4: ये कमाल कैसे हो गया?
3: मैंने www.pgportal.gov.in पर जाकर अपनी कंप्लेंट को बोलकर दर्ज किया और देखो तुरंत एक्शन हुआ.
4: ये तो बहुत बढ़िया पोर्टल है.
3: 22 भारतीय भाषाओं में आप अपनी शिकायत दर्ज कराएं, अपनी समस्या का समाधान और प्राथमिकता का अनुभव पाएं, जैसे हमने पाया. सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी.
5: విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: చూడుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివు.
0: ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు
1: కై.

0: పెదాలు ఏమంటారు
1: చుండు,
0: నడుముని
1: ఇటుప్పు,
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు
1: ఆశ దోష అమ్మమంటే మీష
0: చెప్పమంటుంటే
1: చెప్పనా.

ట్యూన్ చూసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా ఆటోగ్రాఫ్ నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక సందీప్ గంగా అండ్ ఎంఎం కీర్వాణి పాడగా చంద్రబోస్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:30 దాటి 30 సెకండ్లుగా వస్తుంది. మన ఉన్నాం హార్వీలో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక వ్యాపారి దగ్గర 10 పింగాణి కప్పులు ఉన్నాయి. ప్రతి కప్పు ఖరీదు 100 రూపాయలు. అతను వాటిని డెలివరీ చేసేటప్పుడు ఒక కప్పు పగిలిపోయింది. కానీ అతను ఏమాత్రం నష్టపోకుండా మిగిలిన 9 కప్పులను వాడుకుంటూ తను అనుకున్న లాభమే తెచ్చుకున్నాడు. అది ఎలా సాధ్యం అని అడిగాను. నాకైతే ఆన్సర్స్ పంపించారు కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి. జవాబు, డెలివరీ చేసే వస్తువులు ఇన్సూరెన్స్ చేశాడు కాబట్టి డ్యామేజ్ అయినప్పటికీ నష్టం రాదు అంటూ. కాదండి, 9 కప్పుల మీద రేటు పెంచుకుంటే 10 కప్పుల రేట్ డబ్బులు వస్తాయి అంటూ మధుసూదన్ రెడ్డి పాపనేపాలెం నుంచి పంపించారు. కానీ రాంగ్ ఆన్సర్ అండి. గుడ్ మార్నింగ్ మ్యామ్, లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు, పగిలిపోయిన కప్పు రేటు ఈ 9 కప్పులకు అడ్జస్ట్ చేసి ఉండొచ్చు అని పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. మరి ఆన్సర్ ఏంటి అంటే అతను అమ్మేది కప్పులు కాదనమాట, ఆ కప్పుల్లో టీ అనమాట. అదనమాట విషయం అయితే, టీ ఆర్ కాఫీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలా ఆ వ్యాపారికి నష్టం రాకుండా టీ అమ్ముకుంటారు కాబట్టి నష్టమేం లేదనమాట. ఇంకా సెకండ్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటి అంటే, నువ్వు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళావు, ఒక సూపర్ డ్రెస్ చూశారు, దాని ఒరిజినల్ ప్రైస్ 1000 రూపీస్,

షాప్ వాళ్ళు 50% డిస్కౌంట్ ఇచ్చారు. అంతటితో కాకుండా ఆ 50% తగ్గింపు ధరపైన ఇంకో 50% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ డ్రెస్ మీకు ఫ్రీగా వస్తుందా లేదా ఎంతకు వస్తుంది? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు, ఒక సూపర్ డ్రెస్ చూశారు, దాని ఒరిజినల్ ప్రైస్ 1000 రూపీస్. షాప్ వాడు మీకు 50% డిస్కౌంట్ ఇచ్చారు. అంతటితో కాకుండా ఆ 50% తగ్గింపు ధరపైన ఇంకో 50% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ డ్రెస్ మీకు ఫ్రీగా వస్తుందా లేదా ఎంతకు వస్తుంది? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మన నెంబర్ 0866243814కి మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
2: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
3: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
1: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి, అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
4: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
1: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
2: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
0: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
3: FM 101.3.

సాంగ్ అయితే విన్నారు కదా, ఇది ఎవరు పాడారంట కనుక హరిహరన్ అండ్ చిత్ర గారు పాడగా చంద్రబోస్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:41 దాటి 59 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హర్బిల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు, ఒక సూపర్ డ్రెస్ చూశారు, దాని ఒరిజినల్ ప్రైస్ 1000 రూపీస్, షాప్ వాడు మీకు 50% డిస్కౌంట్ ఇచ్చారు. అంతటితో ఆకుండా ఆ 50% తగ్గింపు ధర పైన ఇంకో 50% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ డ్రెస్ మీకు ఫ్రీగా వస్తుందా లేదా ఎంతకు వస్తుంది అని అడిగాను.

మరి దానికైతే చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించారు. ఏంటి అంటూ అనంతపురం నుంచి అనురాధ గారు ఫ్రీగా రాదు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వేటపాలెం రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ని గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. హాయ్ అండి. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలీ గొల్లపూడి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమంత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ అండి బాగున్నారా అంటూ బాబీసిరి గన్నవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సారీ, గణపవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే పేరు చిన్ని మచిలీపట్నం నుంచి, కాదు రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా లావణ్య ఫ్రమ్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వాకాటి గిరి రెడ్డి గారు పెళ్ళకూరు మండలం నుంచి చిలుకూరు విలేజ్ నుంచి మెసేజ్ చేశారు. గిరి గారు రాంగ్ ఆన్సర్ అండి, ఫ్రీగా వస్తుంది అని పంపించారు కదా అందుకని. ఇంకా రాజశేఖర్ రెడ్డి కర్నూలు జిల్లా, గుడ్ మార్నింగ్ సౌజ్ని గారు అంటూ 900 అని పంపించారు రాంగ్ ఆన్సర్. హాయ్ బాగున్నారా అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బాబీశ్రీ గారు మళ్ళీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇంకా గుడ్ మార్నింగ్ సౌజ్ని గారు అంటూ ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి. ఇంకా ఆన్సర్స్ అయితే పంపిస్తూ ఉన్నారు. నేమ్ పి జానకీరామ్, ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు నందికం నుంచి. విజయలక్ష్మి పెడకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగనంద కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరసింహారెడ్డి మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిన్ని మచిలీపట్నం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. అలాగే స్వాతి, రుద్విక అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తెనాల నుంచి ఆన్సర్ అయితే పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరి ఆన్సర్ రివీల్ చేసేస్తాను చాలా ఈజీగా. ఇందాకైతే కొంచెమైనా లాజిక్ ఉంది, ఇందులో అయితే అస్సలు లాజిక్ లేదు. 1000లో 50% అంటే 500, మళ్ళీ ఆ 500లో 50% అంటే 250, అంతే. ఫ్రీగా ఏం రాదనమాట, ఊరికే కన్ఫ్యూజ్ చేయడానికి చిన్న లాజిక్ వాడాను అంతే. ఇంకా మరి ఫైనల్ క్వశ్చన్ అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటంటే, ఒక ఆఫీస్ బిల్డింగ్లో 10 ఫ్లోర్స్ ఉన్నాయి. ప్రతిరోజు గ్రౌండ్ ఫ్లోర్ నుండి 10th ఫ్లోర్ వెళ్ళడానికి లిఫ్ట్ వాడుతున్నారు, కానీ ఏ రోజు చూసినా లిఫ్ట్ ఎప్పుడు ఫ్లోర్లోనే ఎక్కువసేపు వేచి ఉంటుంది, ఇది ఎలా సాధ్యం? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మన నెంబర్ 0862 4888 14కి మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్డ్ టు విద్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: శ్రోతలకు ఒక ప్రకటన. ప్రైమరీ ఛానల్లో క్యాజువల్ అసైనీస్గా, ఎఫ్ఎం క్యాజువల్ అసైనీస్గా, వివిధ భారతిలో క్యాజువల్ అసైనీస్గా పనిచేయడానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. కావలసిన అర్హతలు: ప్రైమరీ ఛానల్లో పనిచేయగోరు అభ్యర్థులకు కనిష్ట వయోపరిమితి 20 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 50 సంవత్సరాలు. ఎఫ్ఎం ఛానల్లో వివిధ భారతిలోనూ పనిచేయగోరు అభ్యర్థులకు కనిష్ట వయోపరిమితి 20 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరములు. అభ్యర్థులు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందినవారే ఉండాలి. గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికెట్ అభిలషణీయం. చక్కని స్వరస్థాయి కలిగి స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడుతూ శ్రోతలను ఆకట్టుకునేలా ఉండాలి. అభ్యర్థుల ఎంపిక మూడంచెల విధానం ద్వారా జరుగుతుంది. వ్రాత పరీక్ష అభ్యర్థుల తెలుగు, ఆంగ్ల భాషా నైపుణ్యం పరీక్షించేదిగా ఉంటుంది. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను స్వర పరీక్షకు పిలవడం జరుగుతుంది. వ్రాత స్వర పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 10వ తరగతి సర్టిఫికెట్, డిగ్రీ సర్టిఫికెట్, స్థానిక చిరునామా ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీ, మీ ఫోన్ నెంబర్, ఇంకా ఈమెయిల్ ఐడి తప్పక పొందుపరిచిన అప్లికేషన్తో పాటు ఇటీవల తీయించుకున్న 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కూడిన తమ బయోడేటాను, తాము చెల్లించాల్సిన 354 రూపాయల దరఖాస్తు రుసుము రసీదుతో కలిపి టు ది స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, పున్నమ్మతోట, విజయవాడ 520010 ఈ చిరునామాకు పంపించాలి. స్వయంగా అందచేయో అభ్యర్థులు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పెట్టెలో వేయాలి. అభ్యర్థులు దరఖాస్తు రుసుము 354 రూపాయలను ఇప్పుడు చెప్పబోయే బ్యాంక్ అకౌంట్లో నెఫ్ట్ ద్వారా గానీ యూపీఐ ద్వారా గానీ జమ చేసి రసీదును జతపరచవలసి ఉంటుంది. అకౌంట్ నేమ్ ప్రసార భారతి, ఆల్ ఇండియా రేడియో విజయవాడ. అకౌంట్ నంబర్ 311-22-92-401. ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000-30-55. అకౌంట్ నంబర్ మరొకసారి 311-22-92-401. ఐఎఫ్ఎస్సి కోడ్ మరొకసారి SBIN 000-30-55. డ్రాఫ్ట్లు, ఎంఓలు, పోస్టల్ ఆర్డర్లు, చెక్కులు స్వీకరించబడవు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 266 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. వారు బయోడేటాకు అటెస్ట్ చేసిన కుల ధృవీకరణ పత్రం కూడా జత చేయాల్సి ఉంటుంది. మీ దరఖాస్తును కవర్లో పెట్టి కవర్ పైన మీరు అప్లై చేసే పోస్ట్ను బట్టి ప్రైమరీ ఛానల్ క్యాజువల్ అసైనీ అని లేదా ఎఫ్ఎం క్యాజువల్ అసైనీ అని, వివిధ భారతి క్యాజువల్ అసైనీ అని రాయాల్సి ఉంటుంది. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 2026 అక్టోబర్31. చిరునామా మరొకసారి: ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, పున్నమ్మతోట, విజయవాడ 520010. ముఖ్య గమనిక: ఇప్పుడు చెప్పిన నియామకాలు కేవలం అసైన్మెంట్ పద్ధతిలో పనిచేయడానికి మాత్రమే. ఆకాశవాణి ఉద్యోగాలకు ఇవి ఎంతమాత్రం భరోసా ఇవ్వవు. అన్ని పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి TA DAలు చెల్లించబడవు. అభ్యర్థులు తమ సొంత ఖర్చులతోనే హాజరు కావాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు కాని అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు షిఫ్ట్ డ్యూటీలు చేయవలసి ఉంటుంది. ఈ అవకాశం స్థానిక అభ్యర్థులకు మాత్రమే. మరిన్ని వివరాలు వ్యక్తిగతంగా తెలుసుకోగోరు అభ్యర్థులు ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి నేరుగా వచ్చి తెలుసుకోవచ్చు. సంప్రదించవలసిన సమయం అన్ని పనిదినాల్లో ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 2 గంటల నుండి 4 గంటల వరకు. ప్రకటన విన్నారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారత FM 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే వసంత మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. ఎస్పి బాలసుబ్రహ్మణ్య అండ్ కోరక్స్ పాడగా కులశేఖర్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:54 దాటి 58 సెకండ్లకు వస్తుంది. మనం ఉన్నాం హార్వీల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక ఆఫీస్ బిల్డింగ్లో 10 ఫ్లోర్లు ఉన్నాయి. ప్రతిరోజు గ్రౌండ్ ఫ్లోర్ నుండి 10 ఫ్లోర్స్ వెళ్ళడానికి లిఫ్ట్ వాడుతున్నారు. కానీ ఏ రోజు చూసినా లిఫ్ట్ ఎప్పుడు ఫ్లోర్లోనే ఎక్కువసేపు వేచి ఉంటుంది. ఇది ఎలా సాధ్యమని అడిగాను. చాలామంది అయితే ఆన్సర్స్ పంపించారు నాకైతే. ₹250 అంటూ చిన్ని మచిలీపట్నం నుంచి ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ ₹250 పడుతుంది అంటూ పంపించారు గిరీష్ గారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా కనకారావు పెడ నుంచి లిఫ్ట్ రిపేర్లో ఉంది అని పంపించారు, కాదండి. ఏ ఫ్లోర్ నొక్కితే ఆ ఫ్లోర్లో ఉంటుంది. బాబీ సిరి గణపవరం నుంచి పంపించారు, కాదండి. ఇంకా కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి లిఫ్ట్ రోజులో వాడేది, కరెక్ట్ ఆన్సర్ పంపించారు రెండవ. ఇంకా గుడ్ మార్నింగ్ విత్ భారతి అంటూ కిషోర్ కుమార్ గారు మెసేజ్ చేశారు, వెరీ గుడ్ మార్నింగ్. ఆన్సర్ పంపించి ఉంటే ఇంకా బాగుండేది. మరి ఆన్సర్ రివీల్ చేసేస్తాను. ఆన్సర్ ఏంటి అంటే, ప్రజలందరూ ఆఫీస్ అయిపోయాక కిందకే వస్తారు కాబట్టి కింద ఫ్లోర్లోనే ఎక్కువసేపు ఉంటుందన్నమాట. అదనమాట ఆన్సర్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:56 దాటి 13 సెకండ్లు కావస్తుంది. ఈనాటి అరవిలకైతే బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది, అలాగే ఈనాటి నా షోకి కూడా బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3. నేను మీ ఆజే సౌజన్య సైంగ్ ఆఫ్.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. రాష్ట్రంలోని 123 పురపాలక సంఘాల్లో మౌలిక వసతుల కల్పనకు 50,000 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంజూరు చేశారని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో దాదాపు 10 కోట్ల రూపాయలతో చేపడుతున్న వివిధ అభివృద్ది పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. 2,721 పోస్టులతో డీఎస్సీ 2026 ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసినట్లు రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇందులో 350 ప్రత్యేక విద్యా పోస్టులు ఉన్నాయని, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మెరుగైన విద్య, వ్యక్తిగత శ్రద్ద అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్న కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం 134 కోట్ల రూపాయల వ్యయంతో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయనుందని నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ ఆసుపత్రి వల్ల కార్మికులకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని అన్నారు. అనంతపురంలో మహిళల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్మిస్తున్న పింక్ టాయిలెట్స్ నిర్మాణానికి శాసనసభ్యుడు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్

సంస్థలు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించి వార్డుల విభజన, రిజర్వేషన్లను ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా పూర్తి చట్ట ప్రకారం పారదర్శకంగా చేపట్టారని మంత్రి పి నారాయణ వెల్లడించారు. పోలీస్ శాఖలో కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో ఎక్కువగా వినియోగిస్తున్నామని రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఆయన ఈరోజు శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే నేపథ్యంలో పోలీస్ బందోబస్తుతో పాటు సాంకేతిక నిఘా వ్యవస్థలకు ప్రాధాన్యమిస్తున్నామని అన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన ఈ ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు సింహ వాహనంపై యోగ నరసింహస్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈరోజు భారత్ వెస్టిండీస్ల మధ్య నాలుగో T20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ACP-NDT कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वाले दोनों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है।
1: स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
2: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
3: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
4: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
2: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై విత్ యువర్ ఆర్జే సమత. ఎస్, మరి ఈరోజు అమ్మవారి అవతారం మహాచండీదేవి. సో ఈవిడ పరమశక్తి స్వరూపం కదా. మన జీవితంలో మార్పు రావడానికి అడ్డుపడేటువంటి నెగిటివిటీని, శత్రుభయాలు, మానసిక ఆందోళనలు అన్నింటినీ కూడా పూర్తిగా సంహరించేటువంటి తల్లి. ఎప్పుడైతే మన చుట్టూ ఉన్నటువంటి

ప్రతికూల శక్తి నశిస్తుందో అప్పుడే కొత్త మార్పుకు విజయాలకు మార్గం సుగమమవుతుంది. మరి ఇంతే కాకుండా మహాచండీదేవి కేవలం బాహ్య శత్రువుల్ని మాత్రమే కాదండి, మనలో ఉండేటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గాలను నాశనం చేస్తుంది. మన ఆలోచన విధానంలో మార్పు తెచ్చి సరైన నిర్ణయాలు తీసుకునేలా బుద్ధిని ప్రసాదిస్తుంది. మరి ఇలా అమ్మవారు మనల్ని మార్చడానికి, మనల్ని మనం మార్చుకోవడానికి ఎన్నో అవకాశాలను ఇస్తుంది కదా. మరి అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో కూడా కొన్ని సినిమాలు కూడా ఈ సొసైటీలో మన చుట్టూ ఉండేటువంటి ప్రజల్లో కొన్ని మార్పులు తీసుకురావడానికి ట్రై చేసిందనమాట. మరి అలాంటి సినిమాల గురించి ఈరోజైతే మనం తెలుసుకుందాం. అండ్ ఈ సినిమాలు అంటే సినిమాలు మనం చూసేది చాలా వరకు ఎంటర్టైన్మెంట్, అండ్ ఏదన్నా సమస్యలున్నా వాటిని కాసేపన్న ఆ 2 గంటల సమయమైనా మనం ఆ సమస్యల్ని మర్చిపోయి ముందుకు వెళ్లేందుకు ఒక సరదా కోసం అలా చూస్తుంటాం కదా. కానీ కొన్ని సినిమాలు మాత్రం మనల్ని ఆలోచింపజేస్తాయి. మన సమాజంలో అసలు ఎందుకు ఇన్ని సమస్యలున్నాయి, వాటిని మార్చలేమా, మార్పు ఎక్కడ మొదలవ్వాలి అనేటువంటి క్వశ్చన్స్ మనలో రేజ్ చేస్తాయన్నమాట కొన్ని సినిమాలు. అంతేకాకుండా అలాంటి సినిమాలను మనం చూడడం ఒక ఎత్తు అయితే, అంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ను తెరకెక్కించడంలో కొందరు దర్శకులు తమదైన ప్రత్యేక ముద్ర కూడా వేశారు. మరి అలా సమాజంలో మంచి మార్పు రావాలని సందేశాన్ని ఇచ్చినటువంటి కొన్ని చిత్రాలు ఏంటి మరి తెలుసుకుందాం, మాట్లాడుకుందాం.

మనం రోడ్డు మీద చెత్తేస్తాం. ట్రాఫిక్ రూల్స్ కొన్ని కొన్నిసార్లు హడావిడి అవుతుందనో లేట్ అయిపోతుందనో పాటించకుండా వెళ్ళిపోతుంటాం. ఇలా చిన్న పనికి కూడా కొన్ని కొన్నిసార్లు లంచం ఇవ్వడం మామూలే అని అనుకుంటూ ఇలా ఎన్నో చేసేస్తూ ఉంటాం కదండి. మరి ఇలాంటి చిన్న తప్పులే అందరూ కలిసి చేస్తే అది ఒక పెద్ద సామాజిక సమస్యకు కారణమైతే? అదే ప్రశ్నను బలంగా చూపించినటువంటి సినిమా అపరిచితుడు. మరి ఈ సినిమాలో చూపించినటువంటి విధంగా ఇలా తప్పులు చేసిన వాళ్ళందరికీ హింసాత్మకమైనటువంటి శిక్షలు, అదేనండి నరకంలో గరుడ పురాణంలో చెప్పినట్లు నరకంలో విధించేటువంటి శిక్షలు వేయడం అనేది సమస్యలకు పరిష్కారం కాదు. అయితే చట్టాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను తాము నిర్వర్తించడమే అసలైన మార్పుకు మార్గమని చక్కగా చూపించారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, దేశం మారాలి అని మనం అనుకుంటే ప్రభుత్వం మారడం కాదు, ముందు మన ప్రజల్లో అంటే మనలో పరివర్తన అనేది రావడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చాలా చక్కగా ఒక మంచి సందేశంతో చూపించారు కదా. మరి ఈరోజు ఆ సినిమా గురించే కాకుండా మరి అలాంటి ఎన్నో సినిమాలు సొసైటీలో ఒక మంచి మార్పు కోసం ప్రయత్నించినటువంటి సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్, మరి సినిమా కబుర్లు ప్రోగ్రాంలో మనమైతున్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి మన సొసైటీలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించినటువంటి కొన్ని సినిమాల గురించి. అండ్ మన ఇంట్లో ఏదన్నా ఒక వస్తువు పాడేదనుకోండి, ఏం చేస్తాం? రిపేర్ చేసుకుంటాం, లేదా ఇంకెక్కడైనా రిపేర్ చేస్తే అక్కడ చేయించుకోవడానికి ట్రై చేస్తాం. మరి సమాజం పాడైతే అలా వదిలేస్తామా? కాదు కదా. సో ఇలా ప్రకృతిని కాపాడడం, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం కూడా మన బాధ్యతే అని గుర్తు చేసేటువంటి సినిమా జనతా గ్యారేజ్. సో సమాజంలో మార్పు రావాలంటే మన మధ్య ఒక హీరో పుట్టాల్సిన అవసరం లేదు, మనలో ప్రతి ఒక్కరూ బాధ్యత గల పౌరులుగా మారితే చాలు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ మనకి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. సో ఎవరైనా కష్టాల్లో ఉంటే ఈ కష్టం తగ్గిపోతుంది, త్వరలోనే అంత మామూలైపోతుంది, పర్లేదు మేమున్నాం అని చెప్పి ఇలా జస్ట్ ధైర్యం చెప్పడం మాత్రమే కాదు, కుదిరితే మనం వాళ్ళకి ఏ విధంగా సహాయపడగలం అనేటువంటి కోణంలో కూడా మనం ఆలోచించాలి అని చక్కగా చూపించారు ఈ చిత్రం ద్వారా. మరి ఇలాంటి ఎన్నో మంచి సందేశాన్ని ఇస్తూ మన సొసైటీలో మార్పు తీసుకురావడానికి ట్రై చేసినటువంటి మరికొన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ జనతా గ్యారేజ్.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం సొసైటీని మార్చడానికి వచ్చినటువంటి, అంటే అలా ఒక మంచి థీమ్తో వచ్చినటువంటి కొన్ని తెలుగు సినిమాల గురించి. ఒక సర్టిఫికెట్ కావాలన్నా లేదా ఏదన్నా ప్రభుత్వ పని జరగాలన్నా చివరకు ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితుల్లో కూడా అవినీతి పెరిగిపోతే ఇలాంటి వ్యవస్థపై ఒక స్వాతంత్ర సమరయోధుడు ఆవేదన భారతీయుడు చిత్రం. అండ్ ఈ చిత్రం ద్వారా స్వాతంత్ర్యం సాధించడం ఒక గొప్ప విజయం, కానీ ఆ స్వాతంత్ర్యానికి తగిన విలువలతో జీవించడం కూడా అంతే ముఖ్యం అని మనందరినీ ప్రశ్నిస్తున్నట్టు ఉంటుంది ఈ చిత్రం. ఇలాగే లంచం పైన, అంటే లంచాలు తీసుకోవడం ఇవ్వడం ఇవన్నీ కూడా ఎంతటి విషమ పరిస్థితులకు మనల్ని దారితీస్తాయి అని చూపించినటువంటి మరో చిత్రం ఠాగోర్. ఒక వ్యక్తి మారితే ఒక కుటుంబం మారుతుంది, కానీ యువకులు మంచి లక్ష్యంతో పనిచేస్తే అదే ఆలోచనతో తెరకెక్కినటువంటి సినిమా ఇది. ఈ సినిమా మనకు ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్నను కూడా ఇస్తుంది. యువత తమ శక్తిని కేవలం వ్యక్తిగత విజయాలకే పరిమితం చేయాలా, లేదా సమాజం కోసం కూడా ఉపయోగించాలా అనేటువంటి ప్రశ్న మనలో తలెత్తుతుంది. అయితే ఈ సినిమాలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేటువంటి సంఘటన ఉన్నప్పటికీ యువతలో సామాజిక బాధ్యతను పెంచి మంచి సందేశాన్ని మనం చూడాలి. మరి ఇలాంటి మరిన్ని మంచి సినిమాల గురించి మనమైతే మాట్లాడుకుందాం మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ భారతీయుడు.

సినిమా కబుర్ల ప్రోగ్రాంలో మనమైతే అద్భుతమైన సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇలా మరి సొసైటీని మార్చాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో ఎన్నో టాలీవుడ్ మూవీస్ అయితే వచ్చాయి. సో అందులో మనమైతే కొన్ని సినిమాల గురించి కుదిరినంత వరకు మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ మనం చిన్నప్పుడు స్కూల్లో ప్రతిజ్ఞ చేసేవాళ్ళం, గుర్తుందా? భారతదేశం నా మాతృభూమి, అండ్ దేశాన్ని ప్రేమిస్తామని, ఇలా అందరినీ గౌరవిస్తామని. అయితే ఇవన్నీ పాటిస్తున్నామా అంటే ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న ఇది కదా. అండ్ ఇలా ఒక యువ ముఖ్యమంత్రి తన పదవిని బాధ్యతగా భావించి మార్పు తీసుకురావడానికి చేసేటువంటి ప్రయత్నాన్ని చాలా చక్కగా చూపించారు భరత్ అనే నేను చిత్రం ద్వారా. నాయకత్వానికి అధికారం కంటే బాధ్యత ముఖ్యం అంతే కదా. మరి నాయకులకి ఉండాల్సింది అధికారం ఉంది అన్న ఆ ఇష్యూస్ ఇలాంటివి కాకుండా మనం ప్రజలకి ఏం చేస్తున్నాం, ఏం చేయగలుగుతున్నాం అనేటువంటి బాధ్యత చాలా ముఖ్యమని చాటి చెప్పినటువంటి సినిమా భరత్ అనే నేను. అలాగే ఒక నిజాయితీ గల అధికారి తలుచుకుంటే వ్యవస్థలో మార్పు తీసుకురాగలడా, అవినీతిని ఎదుర్కోగలడా? మరి ఇలాంటి ప్రశ్నలకు సినిమా రూపంలో సమాధానం చెప్పడానికి ప్రయత్నించారు దర్శకుడు శంకర్ గేమ్ చేంజర్ చిత్రం ద్వారా. అండ్ పదవి అనేది అధికారం చలాయించడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికి అనే ఒక మంచి సందేశాన్ని అందిస్తుంది ఈ చిత్రం.

చాలా మంది ఏమనుకుంటారంటే, బా ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇలా చేయాలి, అలా చేయాలి, అలా పరిపాలించాలి, ఇలా పరిపాలించాలి. కానీ ఒకవేళ వాళ్ళకి పదవి వస్తే, ఇలా ఒక సాధారణ టీవీ రిపోర్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రికి విసినటువంటి సవాల్ను స్వీకరించి 1 డే సీఎం అవుతాడు. అండ్ ఈ పాయింట్ అప్పట్లో ఒక పెద్ద సంచలనమే చెప్పుకోవచ్చు. ఒకే ఒక్క రోజులో సరైన సంకల్పం ఉంటే వ్యవస్థను ఎంతలా మార్చచ్చో చూపించిన చిత్రం ఒకే ఒకడు. మరి ఇలాంటి మరిన్ని సినిమాలు ఎన్నో ఉన్నాయి కదా. అయితే ఈ సినిమాలన్నీ కూడా మనకు చెప్పేది ఒకటే, ఏంటి అంటే మార్పు అనేది ఎప్పుడు కూడా మనతోనే మొదలవ్వాలి. ప్రభుత్వాన్ని, వ్యవస్థను నిందించే ముందు ఒక పౌరుడిగా మనం ఎంత కరెక్ట్గా ఉంటున్నాం, ప్రకృతిని ఎలా కాపాడుతున్నాం, తోటి వారికి సహాయం చేస్తున్నామా లేదా, లేదంటే మనం పాటించాల్సినటువంటి బాధ్యతను సరిగ్గా పాటిస్తున్నామా లేదా, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలన్నమాట. సో ఇదే తరహాలో ఇంకా మరిన్ని సినిమాలు రావాలని, అలాగే మన సమాజంలో ఒక మంచి మార్పు చోటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే మనం కోరుకుందాం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం గేమ్ చేంజర్ ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. భారత రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 2 రోజుల పాటు విజయవాడలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సాయంకాలం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంటారు. స్వయం సహాయక సంఘాల మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు స్త్రీ నిధి ద్వారా 3 లక్షల రూపాయల వరకు రుణాలు అందించనున్నట్లు పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అర్హులైన మహిళలకు 48 గంటల్లోనే రుణాలు మంజూరు చేస్తామని, ఒక్కో స్వయం సహాయక సంఘం నుంచి గరిష్టంగా 3 మహిళలు ఈ రుణాలు పొందవచ్చని ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన భూముల ఈ వేలం తొలిదశ విజయవంతమైంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ భూముల విక్రయానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఈ వేలాన్ని నిర్వహించింది. తొలిదశలో 150 ప్లాట్లు అమ్ముడయ్యాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో జనజీవన స్రవంతిలోకి వచ్చిన మాజీ మావోయిస్టు బి కృష్ణవేణికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు మంజూరు చేసినట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్లో నిర్మించిన నూతన గృహాన్ని కలెక్టర్ ప్రారంభించారు. రాష్టంలోని 123 పురపాలక సంఘాల్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి 50,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో సుమారు 10 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. వినియోగదారులకు వస్తువులు, ఉత్పత్తులు, సేవల నాణ్యతపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈరోజు వరల్డ్ స్టాండర్డ్స్ డే ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పర్చూరు నియోజకవర్గాన్ని వ్యవసాయంతో పాటు పారిశ్రామికంగానూ అభివృద్ది చేయడమే లక్ష్యమని శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు తెలిపారు. బాపట్ల జిల్లా ఇనగల్లు గ్రామంలో 2

శ్రోతలకు ఒక ప్రకటన. ప్రైమరీ ఛానల్లో క్యాజువల్ అసైనీస్గా, ఎఫ్ఎం క్యాజువల్ అసైనీస్గా, వివిధ భారతిలో క్యాజువల్ అసైనీస్గా పనిచేయడానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. కావలసిన అర్హతలు: ప్రైమరీ ఛానల్లో పనిచేయగోరు అభ్యర్థులకు కనిష్ట వయోపరిమితి 20 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 50 సంవత్సరాలు. ఎఫ్ఎం ఛానల్లో వివిధ భారతిలోనూ పనిచేయగోరు అభ్యర్థులకు కనిష్ట వయోపరిమితి 20 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరములు. అభ్యర్థులు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందినవారే ఉండాలి. గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికెట్ అభిలషణీయం. చక్కని స్వరస్థాయి కలిగి స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడుతూ శ్రోతలను ఆకట్టుకునేలా ఉండాలి. అభ్యర్థుల ఎంపిక మూడంచెల విధానం ద్వారా జరుగుతుంది. వ్రాత పరీక్ష అభ్యర్థుల తెలుగు ఆంగ్ల భాషా నైపుణ్యం పరీక్షించేదిగా ఉంటుంది. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను స్వర పరీక్షకు పిలవడం జరుగుతుంది. వ్రాత స్వర పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 10వ తరగతి సర్టిఫికెట్, డిగ్రీ సర్టిఫికెట్, స్థానిక చిరునామా ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీ, మీ ఫోన్ నెంబర్, ఇంకా ఈమెయిల్ ఐడి తప్పక పొందుపరిచిన అప్లికేషన్తో పాటు ఇటీవల తీయించుకున్న 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలతో కూడిన తమ బయోడేటాను, తాము చెల్లించాల్సిన 354 రూపాయల దరఖాస్తు రుసుము రసీదుతో కలిపి టు ది స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, పున్నమ్మతోట, విజయవాడ 520010 ఈ చిరునామాకు పంపించాలి. స్వయంగా అందచేయు అభ్యర్థులు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పెట్టెలో వేయాలి. అభ్యర్థులు దరఖాస్తు రుసుము 354 రూపాయలను ఇప్పుడు చెప్పబోయే బ్యాంక్ అకౌంట్లో నెఫ్ట్ ద్వారా గానీ యూపీఐ ద్వారా గానీ జమ చేసి రసీదును జతపరచవలసి ఉంటుంది. అకౌంట్ నేమ్ ప్రసార భారతి, ఆల్ ఇండియా రేడియో విజయవాడ. అకౌంట్ నంబర్ 311-22-92-491. ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000-30-55. అకౌంట్ నంబర్ మరొకసారి 311-22-92-491. ఐఎఫ్ఎస్సి కోడ్ మరొకసారి SBIN 000-30-55. డ్రాఫ్ట్లు, ఎంఓలు, పోస్టల్ ఆర్డర్లు, చెక్కులు స్వీకరించబడవు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 266 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. వారు బయోడేటాకు అటెస్ట్ చేసిన కుల ధృవీకరణ పత్రం కూడా జత చేయాల్సి ఉంటుంది. మీ దరఖాస్తును కవర్లో పెట్టి కవర్ పైన మీరు అప్లై చేసే పోస్ట్ను బట్టి ప్రైమరీ ఛానల్ క్యాజువల్ అసైనీ అని లేదా ఎఫ్ఎం క్యాజువల్ అసైనీ అని, వివిధ భారతి క్యాజువల్ అసైనీ అని రాయాల్సి ఉంటుంది. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 2026 అక్టోబర్ 31. చిరునామా మరొకసారి ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, పున్నమ్మతోట, విజయవాడ 520010. ముఖ్య గమనిక: ఇప్పుడు చెప్పిన నియామకాలు కేవలం అసైన్మెంట్ పద్ధతిలో పనిచేయడానికి మాత్రమే. ఆకాశవాణి ఉద్యోగాలకు ఇవి ఎంతమాత్రం భరోసా ఇవ్వవు. అన్ని పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి TA, DAలు చెల్లించ

0: పడవు. అభ్యర్థులు తమ సొంత ఖర్చులతోనే హాజరు కావాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు కాని అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు షిఫ్ట్ డ్యూటీలు చేయవలసి ఉంటుంది. ఈ అవకాశం స్థానిక అభ్యర్థులకు మాత్రమే. మరిన్ని వివరాలు వ్యక్తిగతంగా తెలుసుకోగోరు అభ్యర్థులు ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి నేరుగా వచ్చి తెలుసుకోవచ్చు. సంప్రదించవలసిన సమయం అన్ని పనిదినాల్లో ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 2 గంటల నుండి 4 గంటల వరకు. ప్రకటన విన్నారు.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్, మీకు తెలుసా ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే మనం ఈరోజు ఒక చాలా అంటే చాలా ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటాం, చాలా ప్లేసెస్ గురించి మనం ఇంట్రెస్టింగ్గా తెలుసుకుంటుంటాం. అయితే మనం ఈరోజు ఒక దీవి గురించి మాట్లాడుకోవాలి. ఆ దీవిలో అడుగు పెట్టాలంటే చాలా ధైర్యం ఉండాలి, అండ్ ఆ దీవి నుంచి బయటపడాలంటే అదృష్టం కూడా ఉండాలి. ఇంతకీ ఏంటి ఆ దీవి అనుకుంటున్నారా? ఎస్, స్నేక్ ఐలాండ్ అనమాట. అంటే మామూలు ఐలాండ్ అంటే మనకి గుర్తొచ్చేది ఏంటి? అందమైన సముద్రం, చక్కగా ఇసుక, కొబ్బరి చెట్లు, చల్లటి గాలి, అలా సముద్రం ఒడ్డున ఇసుకలో హాయిగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఇలా ఊహించుకుంటూ ఉంటాం కదా మనకి సముద్రం, దీవి అనగానే. అండ్ ఇలా అంతా ఇదంతా ఒకేదైతే, కానీ ప్రపంచంలో కొన్ని దీవులు ఉన్నాయి చూడండి, వీటికి పూర్తిగా భిన్నంగా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ స్నేక్ ఐలాండ్ కూడా ఆ జాబితాలో ఒకటి. అండ్ ఈ దీవి నిండా విషపూరితమైనటువంటి పాములు ఉంటాయి. అదే బ్రెజిల్లో ఉన్నటువంటి స్నేక్ ఐలాండ్. సో ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి దీవుల్లో ఒకటిగా పేరొందింది బ్రెజిల్ తీరానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ స్నేక్ ఐలాండ్. మరి ఈ స్నేక్ ఐలాండ్ విశేషాలు ఏంటి, వివరాలు ఏంటి, ఇవన్నీ కూడా మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
5: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
6: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: पीसीपीएनडीटी कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वालों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
1: బ్రో, E20 గురించి ఎందుకింత కన్ఫ్యూజన్?
2: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20 ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
1: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
2: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. అండ్ సమయం చూస్తే 12:30 గా వస్తుంది. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తా ప్రసారం వింటారు.
1: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు విజయవాడకు చేరుకుని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బృహత్తర్ భారత్ అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. భారత్ ఇండో పసిఫిక్ దృక్పథంలో ఆసియాన్కు సముచిత స్థానముందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత్ గత 4 ఏళ్లలో 38 దేశాలతో ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు విజయవాడకు చేరుకుంటారు. రాష్టపతి ఈ సాయంత్రం విజయవాడలోని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రేపు విజయవాడలో జాతీయ సరస్ ఆజీవికా మేళా 2026ను ప్రారంభిస్తారు. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ మేళాను నిర్వహిస్తున్నాయి. 30కి పైగా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మందికి పైగా స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు ఈ మేళాలో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు తమ సాంప్రదాయ హస్తకళలను పరిచయం చేయడానికి మెరుగైన మార్కెట్ వసతులు కల్పించడానికి ఈ సరస్ మేళా ఎంతగానో దోహదపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో సందేశం ద్వారా న్యూఢిల్లీలో బృహత్తర భారత్ ప్రపంచవ్యాప్తంగా భారత్ సాంస్కృతిక అనుసంధానాలు అనే అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల నుంచి ప్రతినిధులు, రాయబారులు, మేధావులు ఈ 3 రోజుల సదస్సులో పాల్గొని భారతదేశ చారిత్రాత్మక సమకాలిక సాంస్కృతిక సంబంధాలపై చర్చిస్తారు. చైనా, జపాన్, మంగోలియా, నేపాల్, ఇరాన్ తదితర దేశాల నుంచి పాల్గొనేవారు ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం, నాగరికత మార్పిడిపై జరిగే చర్చల్లో తమ అభిప్రాయాలు పంచుకుంటారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాకూర్ ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంలో కోల్కతాలో 1926 అక్టోబర్ 14న భారతీయ విద్వాంసుల తరం చేత స్థాపించబడిన గ్రేటర్ ఇండియా సొసైటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ సదస్సు జరుగుతోంది. క్షయవ్యాధి నివారణలో భారత్ మెరుగైన పురోగతి సాధించింది. 2015 నుంచి 2024 మధ్యకాలంలో దేశంలో కొత్త క్షయ కేసుల నమోదులో 21% తగ్గుదల నమోదైంది. విస్తృత స్క్రీనింగ్, అధునాతన సాంకేతికత, సమాజ భాగస్వామ్యం ద్వారా క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలను మరింత తీవ్రం చేసింది. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద ఇప్పటివరకు 28 కోట్ల మందికి పైగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. 2 లక్షలకు పైగా వ్యక్తులకు టీబీ నివారణ చికిత్సను అందించగా 5,70,000 మంది కొత్త నీ క్షయ మిత్రులు ఉద్యమంలో భాగస్వాములయ్యారు. అట్టడుగు స్థాయి వరకు అవగాహన కల్పించేందుకు జోష్ ప్రచార కార్యక్రమాన్ని నిన్న పైలట్ ప్రాతిపదికన 11 రాష్ట్రాల్లో 55 జిల్లాల్లో నిర్వహించారు. మై భారత్ వాలంటీర్లు, ఎన్సీసీ క్యాడెట్లు, ప్రభుత్వ అధికారులను ఒకే వేదికపైకి తెచ్చిన ఈ ప్రచారం వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, సకాలంలో చికిత్స పొందడం, వ్యాధి పట్ల ఉన్న వివక్షను రూపుమాపడంపై అవగాహన కల్పిస్తారు. రష్యా నుంచి డీజిల్ దిగుమతి ఒప్పందంపై వస్తున్న విమర్శలను అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తిప్పికొట్టారు. ప్రపంచ మార్కెట్లలో ఇంధన ధరలను తగ్గించడానికే రష్యా డీజిల్ సరఫరాకు సంబంధించిన ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, ఇది అమెరికా కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. రష్యా మొదట 3,00,000 టన్నులకు పైగా డీజిల్ను, ఆ తర్వాత నవంబర్లో 5,00,000 టన్నులను, ఆపై ప్రతి నెల 1,000,000 టన్నుల చొప్పున సరఫరా చేస్తుందని ట్రంప్ తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో 2027 ఏప్రిల్ 7 వరకు రష్యా డీజిల్ రవాణాపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ తాత్కాలిక లైసెన్స్ను జారీ చేసింది. వార్తలు వింటున్నారు. శాంతియుత, స్థిరమైన, సమ్మిళిత ఇండో పసిఫిక్ ప్రాంతం పట్ల భారత్, ఆసియాన్ దేశాలకు స్పష్టమైన ఉమ్మడి ప్రయోజనం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈ ఉదయం న్యూఢిల్లీలో జరిగిన ఆసియాన్ ఇండియా డిఫెన్స్ థింక్ ట్యాంక్ ఫోరంను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, భారత్ ఇండో పసిఫిక్ దృక్పథంలో ఆసియాన్కు కేంద్ర స్థానముందని, ఆగ్నేయాసియా దేశాలతో సమాన భాగస్వామిగా కలిసి పనిచేయడమే భారత్ యాక్ట్ ఈస్ట్ విధానం దీర్ఘకాలిక నిబద్ధత అని ఆయన అన్నారు.
2: For India, ASEAN is central to our Indo-Pacific vision. India's Act East policy, Sagar and Mahasagar vision, advocate open multipolar cooperation and we align these approaches through ASEAN-led mechanism. Our Act East policy is a long-term commitment to working with Southeast Asia as an equal partner. Our collective objective should be to build trust, respect for each other's sovereignty and keep channels of dialogue open.
1: ప్రపంచ సెమీకండక్టర్ వ్యయాలతో పాటు విశ్వసనీయత, సైబర్ భద్రత ఎంతో కీలకమని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. సెమీకండక్టర్ డిజైన్, తయారీ, తుది ఉత్పత్తుల పరీక్షల్లో భారత్ను ఒక విశ్వసనీయ భాగస్వామిగా తీర్చిదిద్దడమే దేశం లక్ష్యమని వైష్ణవ్ స్పష్టం చేశారు. స్థిరమైన తయారీ రంగానికి సమగ్ర పర్యావరణ వ్యవస్థను అభివృద్ది చేయడం అత్యంత ఆవశ్యకమని చెప్పారు. మొబైల్ ఫోన్ పరిశ్రమను ఉదాహరణగా చూపిస్తూ, భారత్ మొదట అసెంబ్లింగ్పై దృష్టి సారించి ఆ తర్వాత మాడ్యూల్, కాంపోనెంట్ తయారీకి విస్తరించిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశీయ అవసరాలను తీర్చడంతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు. సెమీకండక్టర్, రైల్వే, రక్షణ రంగ తయారీ పర్యావరణ వ్యవస్థలను అభివృద్ది చేయడానికి భారత్ ఇదే విధానాన్ని అనుసరిస్తోందని చెప్పారు.
3: Materials are very important because that ecosystem takes a lot of time and effort to build. So we have to put in that extra effort to get that capability in our country in terms of understanding of the materials, handling of the materials, manufacturing them, processing them, storing them, using them in the chips or every other manufacturing process. And making sure that we develop an ecosystem which becomes good for us, good for the world.
1: గత నాలుగేళ్లలో భారత్ 38 అభివృద్ది చెందిన దేశాలతో ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. భారతీయ వ్యాపార సంస్థలకు మార్కెట్ అవకాశాలను విస్తృతం చేయడంతో పాటు దేశ మార్కెట్లను ప్రపంచ భాగస్వాములకు అందుబాటులోకి తీసుకురావడమే భారత్ లక్ష్యమని గోయల్ తెలిపారు. 2014 ముందు సుమారు 10 trillion జీడీపీ కలిగిన ఆర్థిక వ్యవస్థలతో భారత్ వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉండేదని, నేడది సుమారు 70 trillion పెరిగిందని పేర్కొన్నారు. కెనడా, మెక్సికో, మెర్కసూర్, యురేషియా అనేక ఇతర దేశాలతో కూడా భారత్ వాణిజ్య ఒప్పందాల కోసం చర్చలు జరుపుతోందని తెలిపారు. భారత్ ఎల్లప్పుడూ విశ్వసనీయ భాగస్వామ్యాల కోసమే చూస్తోందని పీయూష్ గోయల్ చెప్పారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ T20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 ప్రారంభమవుతుంది. గత ఆదివారం ఇందోర్లో జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై 14 తేడాతో విజయం సాధించిన భారత్ 5 మ్యాచ్ల సిరీస్లో 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. పారా ఏషియన్ క్రీడల భారత బృందం నుంచి పారా షూటింగ్ కోచ్ జయప్రకాష్ నౌటియాల్ను క్రీడా మంత్రిత్వ శాఖ తొలగించింది. ఎంపికలో అవకతవకలపై ఆరోపణలు రావడం, దీనిపై దర్యాప్తుకు డిమాండ్లు వ్యక్తమైన నేపథ్యంలో మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో సుదీర్ఘకాలంగా జాతీయ కోచ్గా సేవలందిస్తున్న జీవన్ ఎల్ రాయ్ బాధ్యతలు చేపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో 2 పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు విజయవాడకు చేరుకుని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బృహత్తర్ భారత్ అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. భారత్ ఇండో పసిఫిక్ దృక్పథంలో ఆసియాన్కు సముచిత స్థానముందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత్ గత 4 ఏళ్లలో 38 దేశాలతో ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1 గంట 10 నిమిషాలకు ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మనం అయితే ఉన్నాం, మీకు తెలుసా, ప్రోగ్రాంలో. అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా మరి స్నేక్ ఐలాండ్ గురించి, బ్రెజిల్లో ఉన్నటువంటి స్నేక్ ఐలాండ్ అనమాట. సో ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరమైన దీవుల్లో ఒకటిగా పేరొందింది ఈ స్నేక్ ఐలాండ్. సో బ్రెజిల్ తీరానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఈ దీవి అయితే ఉంది. అండ్ ఈ దీవి ఎందుకంత డేంజరస్ అంటే, ఈ దీవిలో ఉన్నటువంటి గోల్డెన్ లాన్సెడ్ వైపర్ అనే అత్యంత విషపూరితమైన అరుదైన పాము ఇక్కడే నివసిస్తుందట. అండ్ ఈ జాతి సహజంగా ప్రపంచంలో మరెక్కడా కూడా కనిపించదట. అండ్ ఈ పాములు ప్రధానంగా దీవికి వచ్చేటువంటి పక్షులను వేటాడి జీవిస్తాయి. అలాగే సాధారణ పర్యాటకులకు మాత్రం ఈ దీవిలో ప్రవేశం నిషిద్ధం. ప్రత్యేక అనుమతులతో పరిశోధకులు మాత్రమే వెళ్ళగలిగేటువంటి దీవి బ్రెజిల్లో ఉన్నటువంటి స్నేక్ ఐలాండ్. సరే, స్నేక్ ఐలాండ్ అంటున్నావు, బాగానే ఉంది, మరి ఇన్ని పాములు ఇక్కడికి ఎలా వచ్చాయి అనేటువంటి డౌట్ మీ ఇక్కడ వస్తుంది కదా. సో ఈ పాములు ఈ దీవికి ఎలా వచ్చాయి అనే దానిపైన ఒక ఆసక్తికరమైనటువంటి కథనం ఉంది. 1000 సంవత్సరాల క్రితం సముద్ర మట్టాలు పెరగడంతో భూభాగం నుంచి ఈ ప్రాంతం విడిపోయిందట. దీవిలో అప్పటికే ఉన్నటువంటి పాములు ఇక ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయాట. కాలక్రమంలో ప్రత్యేకమైన జాతిగా పరిణామం చెందాయి. అండ్ ఈ దీవిలో పాముల కథ వెనక 1000 సంవత్సరాల ప్రకృతి చరిత్ర ఉందని మనకైతే అర్థమవుతుంది. అండ్ ఈ దీవి ఎందుకు ఇంకా ఇంత డేంజరస్ అంటే, ఈ దీవిలో ప్రతి చదరపు మీటర్కు ఒక పాము ఉంటుందట. కాబట్టే ఈ ప్రాంతానికి పర్యాటకులను అస్సలు అనుమతించరు. అండ్ శాస్త్రవేత్తలకు మాత్రమే ఎక్కువ ఆసక్తి కలిగించేటువంటి ప్రదేశం ఇది. అయితే మరి శాస్త్రవేత్తలు ఏం పరిశోధనలు చేస్తారు ఇన్ని పాములతో అనుకుంటున్నారు కదా. సో ఆ విషయం కూడా మనం అయితే తెలుసుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత అండి. ప్రతి మీ అందరి కోసం బెండప్పారావు ఈ చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మనం బ్రెజిల్లో ఉన్నటువంటి స్నేక్ ఐలాండ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ ఇది ఇవి ఎందుకు ఇంత పాయిజనస్ అండ్ అలాగే డేంజరస్ అంటే, ఎస్ మనమైతే తెలుసుకున్నాం ఈ దీవిలో ఉండేటువంటి గోల్డెన్ ల్యాండ్స్ హెడ్ వైపర్ అనేటువంటి అత్యంత అరుదైన విషపూరితమైనటువంటి పాము ఇక్కడ నివసిస్తుంది. అలాగే ఈ దీవిలో ప్రతి చదరపు మీటర్కు ఒక పాము ఉంటుంది. కాబట్టి ఇది పర్యాటకుల కంటే శాస్త్రవేత్తలకే ఎక్కువ ఆసక్తి కలిగించేటువంటి ప్రదేశం అని చెప్పాం. అండ్ శాస్త్రవేత్తలకే ఎందుకు అంటే, ఈ పాముల విషంలోని పదార్థాలను అధ్యయనం చేయడం ద్వారా వైద్య పరిశోధనలకు ఉపయోగపడేటువంటి కొత్త విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి శాస్త్రవేత్తలకు ఈ దీవి చాలా ఇంట్రెస్టింగ్ అన్నమాట. అంతేకాదు, మరి ఈ పాముల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా, అయితే తగ్గిపోతుంటే వీటిని అంతరించిపోకుండా ఎలా కాపాడాలి అనేటువంటి ఎన్నో విషయాలపైన కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. అందుకే సాధారణ పర్యాటకుడికి ఇది

ఒక ప్రమాదకరమైనటువంటి దీవి. కానీ శాస్త్రవేత్తలకు మాత్రం ఎన్నో ప్రకృతి రహస్యాలను దాచుకున్న ఒక అద్భుతమైన పరిశోధన కేంద్రం. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనం భయపడేటువంటి విషపూరితమైనటువంటి పాములే శాస్త్రవేత్తలకు కొత్త విషయాలు నేర్పించే సాధనాలుగా మారుతున్నాయి అన్నమాట. ఎస్, నిజంగా ప్రకృతి ఎంత విచిత్రమైందో కదా. సో ఇది ఇవాళ మనం మీకు తెలుసా. అండ్ నెక్స్ట్ ధీర ప్రోగ్రామ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, కాబట్టి స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతు రాణి. పోలీస్ శాఖలో కృత్రిమ మీద పరిజ్ఞానాన్ని ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో ఎక్కువగా వినియోగిస్తున్నామని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఆయన ఈరోజు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడుతూ, భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే నేపథ్యంలో పోలీస్ బందోబస్తుతో పాటు సాంకేతిక నిఘా వ్యవస్థలకు ప్రాధాన్యమిస్తున్నామని అన్నారు. 2721 పోస్టులతో డీఎస్సీ 2026 ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసినట్లు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇందులో 350 ప్రత్యేక విద్యా పోస్టులు ఉన్నాయని, పిల్లలకు మెరుగైన విద్య, వ్యక్తిగత శ్రద్ద అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్న కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం 134 కోట్ల రూపాయల వ్యయంతో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయనుందని నెల్లూరు లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ ఆసుపత్రి వల్ల కార్మికులకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని అన్నారు. అనంతపురంలో మహిళల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్మిస్తున్న పింక్ టాయిలెట్స్ నిర్మాణానికి శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఈరోజు భూమిపూజ చేశారు. కృష్ణా జిల్లా పెడర నియోజకవర్గంలోని నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 13,51,629 రూపాయల విలువైన చెక్కులను 33 మంది లబ్దిదారులకు పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ఈరోజు అందజేశారు. రాష్టంలోని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించి వార్డుల విభజన, రిజర్వేషన్లను ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా పారదర్శకంగా చేపట్టామని మంత్రి పి నారాయణ తెలిపారు. వీబీజీ రామ్జీ పథకం కింద చేపట్టిన పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయడంతో పాటు శ్రామికులకు విస్తృతంగా ఉపాధి కల్పించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ సిరి డ్వామా ఆదేశించారు. గూడూరు మండలంలోని కే నాగలాపురం గ్రామంలో జలధార జలహారతి 2.0 కింద చేపడుతున్న నీటి సంరక్షణ పనులను కలెక్టర్ ఈరోజు పరిశీలించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై మహాచండీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, సమన్వయంతో కూడిన నిర్వహణతో అమ్మవారి దర్శనం పూర్తవుతోందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రేడియో ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి మనమైతే ఉన్నాం ధీర ప్రోగ్రామ్ లో. మనం ఇప్పటి వరకు ఎంతో మంది ధీర వనితల గురించి తెలుసుకున్నాం, తెలుసుకుంటూనే ఉన్నాం. అండ్ అలాగే ప్రతి ఒక్కరి గురించి కొత్తగా తెలుసుకున్న ప్రతిసారి అబ్బా ఎంత బాగా అనిపిస్తుందంటే అది ఒక చాలా ఇన్స్పిరేషనల్ ఫీలింగ్ అన్నమాట. వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. మనం ఇన్ని విషయాలు వెనకబడి ఉంటున్నామా, లేకపోతే ఇన్ని విషయాలు మనకు తెలియకుండా ఉంటున్నాయా అని ఆశ్చర్యపోయేటువంటి విషయాలు ఎన్నో మనకి తెలుస్తూనే ఉంటాయి కదండి. మరి అలా అడవుల కోసం పోరాడినటువంటి ధైర్యవంతురాలు గురించి ఈరోజైతే మనం తెలుసుకుందాం మన ధీర ప్రోగ్రాంలో. చెట్లను సోదరులుగా భావించి రక్షాబంధన్ నాడు ఆ చెట్లకి రక్ష కట్టి వాటిని కాపాడాలి అనేటువంటి సందేశాన్ని అందిస్తున్నారు జార్ఖండ్కు చెందిన పర్యావరణ కార్యకర్త జమున టుడు గారు. అడవులను అక్రమంగా నరికేస్తున్నటువంటి కలప మాఫియా ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా పోరాడి చెట్లను కాపాడినటువంటి ధైర్యవంతురాలు. అందుకే ఆమెను లేడీ టార్జాన్ ఆఫ్ జార్ఖండ్ అని పిలుస్తారు. మరి జమునా టుడు గారి జీవిత విశేషాల గురించి అండ్ ఆవిడని ఎందుకు లేడీ టార్జాన్ అని పిలుస్తారు అనేటువంటి విషయాల గురించి మనమైతే తెలుసుకుందాం.

0: ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణాతీరం వైపు చూస్తున్నారు.
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

వివాహమై తర్వాత జార్ఖండ్లోని ముతుర్ఘమ్ గ్రామానికి కోడలుగా వచ్చారు. అక్కడ స్థానిక అడవుల్లో విలువైన చెట్లను అక్రమ కాంట్రాక్టర్లు, కలప మాఫియా యథేచ్ఛగా నరికేస్తుండడం ఆమె గమనించారు. అప్పట్లో మాఫియాకు భయపడి గ్రామస్తులెవరూ నోరు మెదిపేవారు కాదు. దీన్ని అడ్డుకోవాలని నిర్ణయించుకున్నటువంటి జమున మొదట, మరి మీరు ఎవరూ మాకు సహాయంగా రాకపోతే మేమే మన చెట్లను కాపాడతామంటూ 5 స్థానిక మహిళలను చేరదీసి వన సురక్ష సమితి అంటే ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. అండ్ అంతేకాదు, అండ్ ఈవిడ ధైర్యాన్ని మనం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఈ కలప మాఫియా వాళ్ల వద్ద తుపాకులు, గొడ్డళ్ళు ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ఆయుధాలు ఉండేవి. కానీ జమున, ఆమె బృందం వెనకడుగు వేయలేదు. వారు చేతుల్లో కర్రలు, విల్లంబులు, బాణాలు, కత్తులను పట్టుకొని అడవుల్లో పహారా కాయడం ప్రారంభించారు. దట్టమైన అడవుల్లోకి దొంగతనంగా వచ్చేటువంటి స్మగ్లర్లను వీరు వేటాడి తరిమి కొట్టేవారు. తమ రక్షణ కోసం వేట కుక్కల్ని కూడా వెంట తీసుకెళ్లేవారు. ఇలా జమున ఇన్ని చేస్తుంటే ఆవిడ పైన కూడా పగపట్టి ఎంతోమంది చాలాసార్లు ఆవిడపైన దాడి చేయడానికి ట్రై చేశారు. ఆమెకు చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఒక రైల్వే స్టేషన్ వద్ద అడవుల్లో ఆమెపై రాళ్లు రువ్వడం, ప్రాణాంతక దాడులు చేయడం వంటివి కూడా జరిగాయి. అయినా ఏమాత్రం భయపడకుండా తన పోరాటాన్ని సాగించారు జమున తుడు. మరి లేడీ టార్జాన్ ఆఫ్ జార్ఖండ్ గురించి మరిన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత అండి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఎస్ తక్కేదే లేదు అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలే అంటూ చూపించినటువంటి జమున తుడు గారు నిజంగా మనందరికీ ఇన్స్పిరేషన్ అంటూ ఇప్పుడు ఆ పాట అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ్ భారతి FM 5.

ఎస్, జమున తుడు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఒక అసాధారణ పర్యావరణ ఉద్యమకారిణి. ఒడిశాలో పుట్టిన జమున 1998లో

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట పర్యటనలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని ఈరోజు దర్శించుకుంటారు. రాష్టంలోని పురపాలక సంఘాల్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి 50,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు శ్రీనిధి ద్వారా 3,00,000 రూపాయల వరకు రుణాలు అందించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం 2,721 పోస్టులతో డీఎస్సీ 2026 ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు. విజయవాడలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 2 రోజుల పాటు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను ఈరోజు రాత్రి 7 గంటలకు దర్శించుకుంటారు.

0: కారణాల దృష్ట్యా రాష్టపతి దర్శన సమయంలో అరగంట పాటు సాధారణ భక్తుల దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయనున్నామని అధికారులు తెలిపారు. రాష్టపతి పర్యటన ఏర్పాట్లపై విజయవాడ పోలీస్ కమిషనర్ సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ,
1: ఈ రోజు రాష్ట్రపతి గారు 7:20 అమ్మవారి దర్శనానికి వస్తారు. 2.5 అవర్స్ వారు సరస్సు మేళాలో ఉంటారు. అక్కడ దత్పతి దీదీతో మీటింగ్ స్టాల్స్ సందర్శన, సరస్సు మేళాన్ని ప్రారంభించి కార్యక్రమాలన్నీ కూడా రేపున్నాయి. సో ఈ సందర్భంలో పటిష్టమైన కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్ టెక్నాలజీని ఎక్కడైతే మనం ఉపయోగించగలమో అక్కడ ఉపయోగిస్తూ ముందుకు పోతాం.
0: కాగా రాష్టపతి పర్యటనలో భాగంగా రేపు విజయవాడ పున్నమి ఘాట్లో నిర్వహించే జాతీయ సరస్ మేళా 2026ను రాష్టపతి ప్రారంభిస్తారు. రాష్టంలోని 123 పురపాలక సంఘాల్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి 50,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో సుమారు 10 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ నిధులతో రాష్టంలోని పురపాలక సంఘాల్లో అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. నెల్లూరు నగరంలో ఈ ఏడాది డిసెంబరు నెలాఖరులోగా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ అందిస్తామని మంత్రి వెల్లడిస్తూ,
2: ఈ 123 మున్సిపాలిటీస్ లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్, లైట్స్, అదేవిధంగా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాళ్ళకి కావాల్సిన పార్కులు, స్కూల్స్, హాస్పిటల్స్ చేయడానికి 50,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తుంది. నెల్లూరు కార్పొరేషన్ లో ఈరోజు అన్ని రోడ్లు పూర్తి చేయడానికి, అదేవిధంగా డ్రైన్స్ పూర్తి చేయడానికి, అదేవిధంగా ఎలక్ట్రికల్ స్తంభాలు పెట్టడానికి, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా యూజీడీ, ఈ యూజీడీ అయితే బాత్రూమ్ నుంచి కానీ, కిచెన్ నుంచి కానీ, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ అంతా భూమి లోపల పోవాలి.
0: స్వయం సహాయక సంఘాల మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు స్త్రీనిధి ద్వారా 3,00,000 రూపాయల వరకు రుణాలు అందించనున్నట్లు పేదరిక నిర్మూలనా శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అర్హులైన మహిళలకు 48 గంటల్లోనే రుణాలు మంజూరు చేస్తామని, ఒక్కో స్వయం సహాయక సంఘం నుంచి గరిష్టంగా 3 మహిళలు ఈ రుణాలు పొందవచ్చని ఒక ప్రకటనలో తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మహిళా పారిశ్రామికవేత్తల రుణాల కోసం 3,000 కోట్ల రూపాయలు కేటాయించిన మంత్రి పేర్కొన్నారు. దసరా ఉత్సవాల్లో భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణకు కృత్రిమ మీద ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నామని రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు కొండపై ఘాట్ రోడ్డు, క్యూలైన్లు, పార్కింగ్ ప్రాంతాల్లో డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా వివిధ ప్రాంతాల్లో పరిస్థితులను పర్యవేక్షిస్తూ అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు క్షేత్రస్థాయి పోలీసు బందోబస్తు, వివిధ శాఖల సమన్వయంతో భక్తులకు సురక్షితమైన దర్శనం కల్పించడమే లక్ష్యమని తెలిపారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా అంతరిక్ష రంగంలో సంస్కరణలు 2020 గురించి ఈరోజు తెలుసుకుందాం. 2020లో భారత అంతరిక్ష రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. అంతరిక్ష పరిశోధనలు, ఉపగ్రహాల తయారీ, రాకెట్ ప్రయోగాలు వంటి రంగాల్లో ప్రైవేటు సంస్థలకు అవకాశాలు కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. గతంలో అంతరిక్ష కార్యకలాపాల కోసం ప్రధానంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోపైనే ఆధారపడే పరిస్థితి ఉండేది. 2020లో చేపట్టిన సంస్కరణలతో ప్రైవేటు సంస్థలు, పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు కూడా ఈ రంగంలో భాగస్వామ్యులు అయ్యేందుకు మార్గం సుగమమైంది. ఈ సంస్కరణల ఫలితంగా స్పేస్ టెక్ స్టార్టప్లు ఏర్పాటై ఉపగ్రహ సాంకేతికత, రాకెట్ తయారీ, అంతరిక్ష ఆధారిత సేవలు వంటి విభాగాల్లో కార్యకలాపాలు ప్రారంభించాయి. అంతరిక్ష రంగంలో భారత్ను ప్రపంచ స్థాయిలో మరింత బలోపేతం చేయడంలో ఈ సంస్కరణలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
3: స్పేస్ రిఫార్మ్స్ కి బాత్ కర్తే హై చార్ పిల్లర్స్ పర్ ఆధారిత హై. పహలా ప్రైవేట్ సెక్టర్ కో ఇన్నోవేషన్ కి ఆజాదీ, దూసరా సర్కార్ కి ఎనేబ్లర్ కే రూప్ మే భూమిక, తీసరా భవిష్య కే లియే యువాఓ కో తయార్ కర్నా, చౌథా స్పేస్ సెక్టర్ కో సామాన్య మానవీ కి ప్రగతి కే సంసాధన కే రూప్ మే దేఖనా. ఆ డిఫెన్స్ సే లేకర్ స్పేస్ సెక్టర్ తక్ సర్కార్ అప్నే ఎక్స్పర్టైజ్ కో సాజా

0: कर रही हैं, प्राइवेट सेक्टर के लिए लॉन्च पैड उपलब्ध करवा रही है।
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం 2721 పోస్టులతో డీఎస్సీ 2026 ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు వెల్లడించారు. ఇందులో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మెరుగైన విద్య బోధించే 350 ప్రత్యేక విద్యా ఉద్యోగాలు ఉన్నాయని వెల్లడించారు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. డీఎస్సీ సిలబస్ ను ఇప్పటికే TET2DSC.APCFSS.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి పేర్కొన్నారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన భూముల ఈవేలం తొలిదశ విజయవంతమైంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ RINL భూముల విక్రయానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ NLMC ఈవేలాన్ని నిర్వహించింది. తొలిదశలో 150 ప్లాట్లు అమ్ముడయ్యాయని అధికారులు తెలిపారు. భూముల ఈవేలానికి ఆన్లైన్ బిడ్డింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల వద్ద ఉన్న మిగులు భూములను పారదర్శకంగా పోటీతత్వ విధానంలో విక్రయించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. మిగిలిన 216 ప్లాట్ల విక్రయానికి చివరి దశ ఈవేలాన్ని ఈ నెల 30న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నామని, ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ నెల 27లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో జనజీవన స్రవంతిలోకి వచ్చిన మాజీ మావోయిస్టు బి కృష్ణవేణికి ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద ఇల్లు మంజూరు చేసినట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్లో నిర్మించిన నూతన గృహాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గతంలో మావోయిస్టు కార్యకలాపాల్లో కొనసాగి ఆ మార్గాన్ని విడిచిపెట్టిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. వారు సాధారణ జీవితంలో స్థిరపడేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. వినియోగదారులకు వస్తువులు, ఉత్పత్తులు, సేవల నాణ్యతపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈరోజు ఓల్డ్ స్టాండర్డ్స్ డే ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణీకరణ సంస్థ ISO ఏర్పాటైన సందర్భంగా ప్రతి ఏటా అక్టోబర్ 14న ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము రాష్ట పర్యటనలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని ఈరోజు దర్శించుకుంటారు. రాష్టంలోని పురపాలక సంఘాల్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి 50,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. స్వయం సహాయ సంఘాల మహిళలకు స్వనిధి ద్వారా 3 లక్షల రూపాయల వరకు రుణాలు అందించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం 2721 పోస్టులతో డీఎస్సీ 2026 ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: एसीपी एनडीटी कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वाले दोनों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है.
2: स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी.
3: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
4: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
5: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
3: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
6: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్ ధీర ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం, అలాగే మనం మాట్లాడుకుంటున్నాం. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఒక అసాధారణ పర్యావరణ ఉద్యమకారిణి అయినటువంటి జమున తుడు గారి గురించి, అండ్ అడవులను కాపాడడంలో, ప్రకృతిని కాపాడటంలో ఆమె చూపించినటువంటి అంతులేని ధైర్యానికి గాను ఆమెను లేడీ టార్జాన్ అని పిలుస్తారు. ప్రమాదకరమైనటువంటి కలప మాఫియా అలాగే స్మగ్లర్ల నుంచి ఆమె చెట్లను ఎలా కాపాడిందో మనమైతే తెలుసుకుందాం. సో ఇందాక మనం చెప్పుకున్నట్లు 5 స్థానిక మహిళలను చేరదీసి వాళ్లతో వన సురక్ష సమితిని ఏర్పాటు చేసి ఇలా గొడ్డళ్ళు, తుపాకులు, ఎన్నో ప్రమాదకరమైనటువంటి ఆయుధాలు ఉండేటువంటి కలప మాఫియాకి ఎదురెళ్లారు జమున తుడు గారు. అండ్ వీరు కర్రలు, విల్లు, బాణాలు, కత్తులను చేత పట్టుకొని ఆ అడవుల్లో నైట్ టైం కూడా పెట్రోలింగ్ అంటే పహారా కాయడం ప్రారంభించారు. సో అలా దొంగతనంగా వచ్చేటువంటి స్మగ్లర్లను వీరు వేటాడి తరిమి కొట్టేవారు. అండ్ వాళ్లతో పాటుగా వేట కుక్కల్ని కూడా వెంట తీసుకెళ్లేవారు. అయితే ఇలాంటి ఎన్నో పరిస్థితులు వాటితో పాటు ఇంకా ఎన్నో ప్రాణాంతకమైనటువంటి దాడులను కూడా జమున తుడు గారు ఎదుర్కొన్నారు. అండ్ ఇలా అడవిని కాపాడుతున్న జమునపై కల్ప మాఫియా పలుమార్లు పగబట్టిందని చెప్పచ్చు. ఆమెకు ఎన్నోసార్లు చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. అండ్ అలాగే ఒక రైల్వే స్టేషన్ దగ్గర అడవుల్లో నుంచి ఆమెపైకి రాళ్లు వేయడం, ప్రాణాంతకమైనటువంటి దాడులు చేయడం, ఇలాంటివి ఎన్నో జరిగినా కూడా ఆమె ఏమాత్రం భయపడకుండా తన పోరాటాన్ని కొనసాగించారు. అండ్ జమున ధైర్యాన్ని చూసి చుట్టుపక్కల గ్రామాల్లో మహిళల్లో కూడా చైతన్యం వచ్చింది. క్రమంగా ఆ 5 మహిళల బృందం కాస్త ఇప్పుడు 10,000 పైగా మహిళల సైన్యంగా రూపాంతరం చెందింది. వీరంతా షిఫ్టుల వారీగా అంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో అడవిని కాపలా కాస్తూ మాఫియా ఆటలు సాగకుండా చేశారు. గత 20 దాదాపు 300 విస్తరించి ఉన్నటువంటి 50 హెక్టార్ల అడవిని ఆమె కలప మాఫియా బారి నుంచి కాపాడారు.

అంటూ అంకురం చిత్రంలోంచి ఈ పాట నాకైతే గుర్తొస్తుంది. మరి మీరందరూ కూడా ఆ పాట వినాలంటే స్టేట్ యూనియన్ కీప్ లిజనింగ్ టు వివేద్ భారతి ఎఫ్ఎం. అండ్ అలాగే జమునా తుడు గారు చేసినటువంటి ఈ సాహసోపేతమైనటువంటి పనికి ఆవిడకు భారత ప్రభుత్వం నుంచి లభించినటువంటి సత్కారం గురించి కూడా మనమైతే తెలుసుకుందాం.

ఎస్, ధీరా ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం అండ్ మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా జమ్నాథుడు గారి గురించి. అండ్ కేవలం పోరాటమే కాకుండా ప్రజల్లో చెట్లపై ప్రేమను పెంచడానికి జమునా గారు ఒక గొప్ప సాంప్రదాయాన్ని కూడా స్టార్ట్ చేశారు. అదేంటంటే రక్షాబంధన్ రోజున మహిళలందరి చేతులతో చెట్లకు రాఖీలు కట్టించి వాళ్లని తమ తోబుట్టువులుగా భావించి కాపాడేలా ప్రతిజ్ఞ చేయించారు. అంతేకాదు, ఆ గ్రామంలో ఒక ఆడపిల్ల పుడితే 18 మొక్కలు, అలాగే ఆ అమ్మాయికి పెళ్ళైతే 10 మొక్కలు నాటాలి అనేటువంటి నిబంధనను కూడా తీసుకొచ్చారు. కలప మాఫియా గుండెల్లో వణుకు పుట్టించి పర్యావరణాన్ని రక్షించిన జమునాథుడు సేవలను గుర్తించినటువంటి భారత ప్రభుత్వం 2019లో ఆమెకు దేశ 4వ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. అండ్ అంతేకాదు, 2017లో గాడ్ఫ్రే ఫిలిప్స్ నేషనల్ బ్రేవరీ అవార్డును, అలాగే 2017లో ఉమెన్స్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డును కూడా ఆవిడకు అందించింది భారత ప్రభుత్వం. అలాగే ఆమెకు లభించినటువంటి పురస్కారాలు కేవలం వ్యక్తిగత విజయానికి గుర్తులు మాత్రమే కాదండి, ప్రకృతిని కాపాడడానికి నిస్వార్థంగా పనిచేసే ప్రతి ఒక్కరికి లభించేటువంటి గౌరవం కూడా. జమునాథుడు గారి జీవిత చరిత్రను కనుక మనం చూసుకుంటే మనకు ఇచ్చేటువంటి గొప్ప సందేశం ఏంటో తెలుసా? మన దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నది అనేది బలం కాదండి, మన ఆత్మవిశ్వాసమే మనకుండేటువంటి గొప్ప బలం. ఇలా ఒక సామాన్య పల్లెటూరి మహిళ తలుచుకుంటే ప్రాణాంతకమైనటువంటి మాఫియాను సైతం ఎదిరించి 100 హెక్టార్ల అడవిని కాపాడగలదని జమునాథుడు నిరూపించారు. కేవలం 5 మహిళలతో మొదలైనటువంటి ఆమె ప్రయాణం ఇప్పుడు 10,000 మందికి పైగా సైన్యంగా మారడం అనేది సామాజిక ఐక్యతకు, అలాగే మహిళా శక్తికి నిదర్శనం. చెట్లకు రాఖీలు కట్టడం వంటి సాంప్రదాయాల ద్వారా ఆమె ప్రకృతిని సమాజంలో ఒక భాగంగా చేశారు. ప్రభుత్వాలు వ్యవస్థల సహాయం కోసం ఎదురు చూడకుండా మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలనేటువంటి బాధ్యతను గుర్తు చేసినటువంటి జమునాథుడు నిజంగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి రియల్ లైఫ్ లేడీ టార్జాన్. సో ఆవిడికైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పేస్తూ మరి ఇది ఇవాల్టి మన ధీరా ప్రోగ్రాం. సో మరి ఇది ఇలాంటి మరిన్ని విషయాలు విశేషాలు తెలుసుకోవాలంటే వింటూ ఉండండి వివిధ్ భారతి FM విత్ యువర్ RJ సమత.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: శ్రోతలకు ఒక ప్రకటన. ప్రైమరీ ఛానల్లో క్యాజువల్ అసైనీస్గా, ఎఫ్ఎం క్యాజువల్ అసైనీస్గా, వివిధ భారతిలో క్యాజువల్ అసైనీస్గా పనిచేయడానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. కావలసిన అర్హతలు: ప్రైమరీ ఛానల్లో పనిచేయగోరు అభ్యర్థులకు కనిష్ట వయోపరిమితి 20 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 50 సంవత్సరాలు. ఎఫ్ఎం ఛానల్లో వివిధ భారతిలోనూ పనిచేయగోరు అభ్యర్థులకు కనిష్ట వయోపరిమితి 20 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరములు. అభ్యర్థులు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందినవారే ఉండాలి. గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికెట్ అభిలషణీయం. చక్కని స్వరస్థాయి కలిగి స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడుతూ శ్రోతలను ఆకట్టుకునేలా ఉండాలి. అభ్యర్థుల ఎంపిక మూడంచెల విధానం ద్వారా జరుగుతుంది. వ్రాత పరీక్ష అభ్యర్థుల తెలుగు ఆంగ్ల భాషా నైపుణ్యం పరీక్షించేదిగా ఉంటుంది. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను స్వర పరీక్షకు పిలవడం జరుగుతుంది. వ్రాత స్వర పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు పదవ తరగతి సర్టిఫికెట్, డిగ్రీ సర్టిఫికెట్, స్థానిక చిరునామా ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీ, మీ ఫోన్ నెంబర్, ఇంకా ఈమెయిల్ ఐడి తప్పక పొందుపరిచిన అప్లికేషన్తో పాటు ఇటీవల తీయించుకున్న 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలతో కూడిన తమ బయోడేటాను, తాము చెల్లించాల్సిన 354 రూపాయల దరఖాస్తు రుసుము రసీదుతో కలిపి టు ది స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విజయవాడ కేంద్ర

0: ముకున్నమ్మ తోట, విజయవాడ 520010. ఈ చిరునామాకు పంపించాలి. స్వయంగా అందచేయు అభ్యర్థులు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పెట్టెలో వేయాలి. అభ్యర్థులు దరఖాస్తు రుసుము 354 రూపాయలను ఇప్పుడు చెప్పబోయే బ్యాంక్ అకౌంట్లో నెఫ్ట్ ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ జమ చేసి రసీదును జతపరచవలసి ఉంటుంది. అకౌంట్ నేమ్ ప్రసార భారతి, ఆల్ ఇండియా రేడియో విజయవాడ. అకౌంట్ నంబర్ 311-22-49-01. ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000-30-55. అకౌంట్ నంబర్ మరొకసారి 311-22-49-01. ఐఎఫ్ఎస్సి కోడ్ మరొకసారి SBIN 000-30-55. డ్రాఫ్ట్లు, ఎంఓలు, పోస్టల్ ఆర్డర్లు, చెక్కులు స్వీకరించబడవు. SC ST అభ్యర్థులైతే 266 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. వారు బయోడేటాకు అటెస్ట్ చేసిన కుల ధృవీకరణ పత్రం కూడా జత చేయాల్సి ఉంటుంది. మీ దరఖాస్తును కవర్లో పెట్టి కవర్ పైన మీరు అప్లై చేసే పోస్ట్ను బట్టి ప్రైమరీ ఛానల్ క్యాజువల్ అసైనీ అని లేదా FM క్యాజువల్ అసైనీ అని, వివిధ భారతి క్యాజువల్ అసైనీ అని రాయాల్సి ఉంటుంది. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 2026 అక్టోబర్ 31. చిరునామా మరొకసారి ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, పున్నమ్మ తోట, విజయవాడ 520010. ముఖ్య గమనిక, ఇప్పుడు చెప్పిన నియామకాలు కేవలం అసైన్మెంట్ పద్ధతిలో పనిచేయడానికి మాత్రమే. ఆకాశవాణి ఉద్యోగాలకు ఇవి ఎంతమాత్రం భరోసా ఇవ్వవు. అన్ని పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి TA DAలు చెల్లించబడవు. అభ్యర్థులు తమ సొంత ఖర్చులతోనే హాజరు కావాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు కాని అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు షిఫ్ట్ డ్యూటీలు చేయవలసి ఉంటుంది. ఈ అవకాశం స్థానిక అభ్యర్థులకు మాత్రమే. మరిన్ని వివరాలు వ్యక్తిగతంగా తెలుసుకోగోరు అభ్యర్థులు ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి నేరుగా వచ్చి తెలుసుకోవచ్చు. సంప్రదించవలసిన సమయం అన్ని పని దినాల్లో 11:00 నుండి 1:00 వరకు, 2:00 నుండి 4:00 వరకు. ప్రకటన విన్నారు.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

హలో, మరి ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ కి. అయితే వెల్కమ్ చెప్పేద్దాం. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వెల్కమ్ టు సందడి సందడి అంటూ, మరి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మేము రెడీగా ఉన్నామంటూ మన లిజినెస్ అయితే ఆపకుండా అలా మెసేజెస్ వచ్చేస్తున్నాయి అనమాట. సో హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్, మరి మీ మెసేజెస్ ని, నేను అడగబోయేటువంటి క్వశ్చన్స్ కి సంబంధించినటువంటి ఆన్సర్స్ ని కూడా జత చేసి మరి నాకైతే వాట్సాప్ చేసేయండి. మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట.

ఎస్, మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నవదుర్గలలో మొదటి రూపమైనటువంటి శైలపుత్రి దేవి ఏ పర్వతరాజు కుమార్తె? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. నవదుర్గలలో మొదటి రూపమైనటువంటి శైలపుత్రి దేవి ఏ పర్వతరాజు కుమార్తె? మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నెంబర్కి. ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వింటూ

0: City FM 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.

0: 101.3
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

మరి మన సందడి సందడిలో నేను అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్ కి మన లిజనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. బాలరాజు, అనురాధ, రక్షిత అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా గొనగొండ్ల నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా అనంతనాగ్, త్రివేణి, నిఖిల్, మణిదీప, ముద్దునూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కోల నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి, రామలింగ, దమ్మాయిగూడ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపురం నుంచి రమేష్, అలాగే వెంకటాచలపతి నాగిరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గౌతమ్ చౌడేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ లావణ్య ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన గారు ఎన్జిఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ లిఖిత మారుతి బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నందికమ్మ నుంచి తేజస్విని విజయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే కిషోర్ గారు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. సునంద అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయన్నమాట.

అండ్ ఇంకా మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. అండ్ చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్, నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే రాయచూర్ నుంచి యలప్ప యాదవ్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫనీ సత్యశ్రీ గారు తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్. నందిగామ నుంచి పుష్పావతి గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే రామళ్ళకోట నుండి దుబాయ్ భాష, అబ్దుల్ మన్నార్, మునీన్, ముబీన్ బేగం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ క్వశ్చన్ అర్థం కాలేదంటున్నారు. నో ప్రాబ్లం. అండ్ అలాగే సో వచ్చిన దగ్గర నుంచి అలా మెసేజెస్ పంపిస్తూ నన్ను పలకరిస్తూ ఉన్నటువంటి ఆదర్ నుంచి రాజేశ్వరి బాయ్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ చూద్దాం, మీ విష్ త్వరలోనే పూర్తి కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి నుంచి, అనంతపురం నుంచి పూజారి ధనంజయ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

ఓకే, క్వశ్చన్ అర్థం కాలేదంటున్నారు. నేను క్వశ్చన్ మరొకసారి అయితే రిపీట్ చేస్తాను. నవదుర్గలలో మొదటి రూపమైనటువంటి శైలపుత్రి దేవి ఏ పర్వతరాజు కుమార్తె? సో ఇదన్నమాట క్వశ్చన్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎస్ఎస్ రామారావు గారు శ్రీకాకుళం నుంచి, అలాగే పాపారావు గారు టి నరసాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు, అలాగే కేతారి వీరేష్ గారు రాజోల నుంచి నమస్తే అంటున్నారు. అండ్ ప్రశ్న మరొకసారి చెప్పండి అంటున్నారు వేటపాలెం రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు. సో ఇప్పుడే క్వశ్చన్ అయితే రిపీట్ చేశానండి. సో మరి నవదుర్గలలో మొదటి రూపమైనటువంటి శైలపుత్రి దేవి ఏ పర్వత రాజు కుమార్తె అని అడిగాను. సో అదనమాట క్వశ్చన్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు పంపించారు, బట్ ఆన్సర్ తెలియట్లేదు అంటున్నారు. అలాగే మార్కాపురం నుండి టి మోహన్ రావు హనుమయ్య గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి తెలుసుకుందాం రైట్ ఆన్సర్ ఏంటో.

ఎస్, నవదుర్గలలో మొదటి రూపమైనటువంటి శైలపుత్రి దేవి ఏ పర్వతరాజు కుమార్తె అని అడిగాను. అండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హిమవంతుడు. సో హిమవంతుని పుత్రిక అన్నమాట, శైలపుత్రి హిమవంతుని పుత్రిక. మరి అలాగే మరి మన నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఏంటో తెలుసుకుందాం. అలాగే మరి నవదుర్గలలో శివుణ్ణి పొందడానికి కఠోర తపస్సు చేసినటువంటి రూపం ఏమిటి? నవదుర్గలలో ఒక అమ్మవారి రూపాన్ని ప్రత్యేకంగా మనం చెప్పుకుంటాం. అండ్ ఆవిడ శివుని పొందడానికి కఠోర తపస్సు చేశారన్నమాట. మరి ఇంతకీ ఎవరు అనేది మీకు కనుక తెలిస్తే 0866248814 ఈ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తూ వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమత.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాష్ట ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై స్టే ఇచ్చేందుకు, మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ నెల 16 నుంచి 18 వరకు విజయవాడలో జరిగే దసరా ఉత్సవాలకు చైనా రాయబారి జూఫీహాంగ్ తన సతీమణి టాన్యుక్సీతో పాటు హాజరు కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయి భారత్ చైనా మధ్య సాంస్కృతిక సంబంధాలు, పరస్పర సహకారం పెంపుపై చర్చించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఎన్నికల్లో కూటమిలో సీట్లు సర్దుబాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పలువురు కూటమి నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్, లింగమనేని రమేష్, హరిప్రసాద్, నిమ్మల రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. రాష్టంలోని శైవక్షేత్రాలలో దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రం బలివే శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమానికి రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి ఈరోజు శంకుస్థాపన చేశారు. విజయవాడ పోస్టల్ రీజన్ కార్యాలయం ఆధ్వర్యంలో అక్టోబర్ 28వ తేదీన ఉదయం 11:30 పోస్టు మాస్టర్ జనరల్ విజయవాడ రీజియన్ కార్యాలయం గాంధీనగర్ బిల్డింగ్ నందు తపాలా పింఛన్ అదాలత్ నిర్వహించనున్నారు. తపాలా పెన్షనర్లు, పింఛను గ్రాట్యుటీ తదితర అంశాలకు సంబంధించిన సమస్యలను మరియు ఫిర్యాదులను సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయం విజయవాడ వారికి రేపటిలోగా అందేలాగా పంపాలని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెం మండలం కోడూరు గ్రామంలో సమగ్ర భూమి రీసర్వే ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో అధికారిక రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్రవర్మరాజు రైతులకు ఈరోజు పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా దర్శీ పట్టణంలో 120 కోట్లతో అమృత్ 2.0 తాగునీటి పనులను టీడీపీ ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మి ఈరోజు ప్రారంభించారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పీటీసీ గ్రౌండ్ వద్ద 6.30 కోట్లతో 12 ప్రాంతాల అభివృద్ది పనులకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఈరోజు శంకుస్థాపన చేశారు. త్వరలో జరగనున్న జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్టణంలో ఏయూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాన్ని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఇతర అధికారులతో కలిసి విశాఖ కలెక్టర్ ఎం అభిషక్తి కిషోర్ ఈరోజు పరిశీలించారు. తుంగభద్ర ఆయకట్టు ప్రాంతాలకు నవంబర్ చివరి వరకు నీరు అందకపోతే 60,000 ఎకరాల్లో పంటలు నాశనమయ్యే అవకాశముందని, మిర్చి, కోల్డ్ స్టోరేజీలు, అనుబంధ రంగాలు కూడా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటాయని, ఈ నేపథ్యంలో పరిశ్రమలకు ఇచ్చే నీటిని నిలిపివేసి పంటలకు మళ్లించాలని రైతులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. విజయవాడ ఈగల్ జీఆర్పీ సిబ్బంది సంయుక్త ఆపరేషన్ నిర్వహించి ఓ యువతి నుంచి 110 గ్రాముల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. భారత వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాత్రి 7 గంటలకు హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో 4 T20 మ్యాచ్ జరగనుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: కొబ్బరునికి నారదునికి లాల పోసి లాగుతాడే,
1: కొబ్బరునికి నారదునికి లాల పోసి లాగుతాడే,
2: జీవతంతు నాదతంతి మీటుతాడే మిటుకుతాడే,
3: జీవతంతు నాదతంతి మీటుతాడే మిటుకుతాడే,
0: సందు చూసి సామరీల పాడుతాడే పలుకుతాడే,
1: సందు చూసి సామరీల పాడుతాడే పలుకుతాడే,
2: ప్రణయమిందు ప్రణవమంటూ సాటి చల్ల చిలుకుతాడే.

0: ఎస్, మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ కి అంటే నవదుర్గల్లో శివుని పొందడానికి కఠోర తపస్సు చేసినటువంటి రూపం ఏమిటి అని అడిగాను కదా. అండ్ మరి చూసేద్దాం మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్. అయితే మార్కాపురం నుండి టి మోహన్ రావు, అచ్యుత లక్ష్మీనారాయణ గారు పంపించారు. యాక్చువల్గా ఏంటంటే సతీదేవి, పార్వతీదేవి, సో ఈ అవతారాలు కాకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి నవదుర్గలలో, అందుకే క్లియర్గా మెన్షన్ చేశాను, బట్ స్టిల్ కొంతమంది కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఓకే, బట్ ఎనీవేస్, అలాగే ముజఫర్నగర్ కర్నూల్ నుండి దేవేంద్ర బాబు గారు, ఓకే, ఇందాక క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే శేషసాయి రోహన్, సాయి దర్శన్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు పంపించారు. ఓకే అండి. కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ మణిదీప ముదునూరు కడప నుంచి పంపించారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే శంకర రెడ్డివారిపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కోల నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి శ్రీను గారు పంపించారు, బట్ కాదండి. అలాగే పేటపాలెం రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే వేదంతం జానకి శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్. సో ఫస్ట్ క్వశ్చన్కి అలాగే సెకండ్ క్వశ్చన్కి కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల నుంచి, సంజయ్ కుమార్ కొత్తగూడెం నుంచి పంపించారనమాట. ఓకే అండి. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి నాగిరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే నాగర్ కర్నూలు కొల్లాపూర్ నుంచి మసూం బాబా గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కిషోర్ గారు నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. ఫణి సత్య శ్రీ గారు తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్. బాలరాజు, అనురాధ, రక్షిత అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జిఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే వెంకట్ ఫ్రమ్ లక్క సముద్రం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే హర్షిత మదనపల్లి దేవకీదేవి పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే గౌతమ్ చౌడేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే పూజారి ధనుంజయ గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఓకే, సెకండ్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ఎస్ రామారావు గారు శ్రీకాకుళం నుంచి. అలాగే ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
4: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్, ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి మన లిజినెస్ పంపించినవి, చూసేద్దాం. తేజస్విని విజయలక్ష్మి గారు నందిగామ్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు నెల్లూరు నుంచి, ఓకే కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే షిహూర్ అండి, కిషోర్ అండ్ లక్ష్మణరావు గారు ఆకివేడ్ నుంచి పంపించారు, బట్ షూర్ తప్పకుండా ట్రై చేస్తాను. అలాగే రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పొద్దుటూరు నుంచి స్పందన కృష్ణ సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పోలవరం నుండి భాస్కరరావు రాణి గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే రాయచూర్ నుంచి ఎల్లప్ప గారు కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. సునంద గారు అనంతపురం నుంచి పంపించారు. సో ఇందాక క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించారనమాట. ఓకే, అలాగే హాయ్ మ్యామ్ అంటూ పంపించారు పాపారావు గారు టీ నర్సాపురం నుంచి. ఓకే, మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అలాగే దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రామళ్ళకోట నుంచి, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగొండ్ల నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. ఆదూర్ నుంచి రాజేశ్వరి బాయ్ గారు, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య గారు అండ్ సుభాషిణి శ్రీవిష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే రాఘవేంద్ర గారు ఇబ్రహంపురం నుంచి పంపించారు. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సో ఓకే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి పంపించారు. అలాగే బేతంచెర్ల గౌరీపేట నుంచి మురారి మహేష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ గోపి పాటిబండ్ల నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా గడ్డం వంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ నుంచి కొమ్మల పవన్ కుమార్ లక్ష్మి గారు పంపించారు. ఓకే, సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో కూడా తెలుసుకుందాం.

ఎస్ ఇంకా దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ సౌధామేణి, వసుంధర ఇనమడుగు నుండి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అలాగే జమ్మిపాలెం భారతి వెంకట కృష్ణయ్య గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో మరి క్వశ్చన్ అండ్ అలాగే ఆన్సర్ కూడా తెలుసుకుందాం. మరి నవదుర్గలలో శివుని పొందడానికి కఠోర తపస్సు చేసినటువంటి రూపం బ్రహ్మచారిణి. సో అందరు కూడా రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో కూడా తెలుసుకుందాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీలో ఎవరైనా పిలవని పేరంటానికి వెళ్ళారా? అంటే పిలవకపోయిన ఫంక్షన్స్కి, అలా ఎప్పుడైనా భోజనాలకు కానీ లేకపోతే ఇంకా ఏదన్నా అలా వెళ్ళారా? సో ఇలా వెళ్తే మనకి ఏమవుతుందిలే అని అనుకుంటున్నారా? లేదు, దొరికితే చాలా పెద్ద శిక్ష పడుతుంది, తెలుసా మీకు? ఎస్, ఇలా పెళ్ళికి కానీ లేదంటే ఏదన్నా ఫంక్షన్కి కానీ పిలవకుండానే వెళ్ళి అక్కడ భోజనం చేసినా, లేదా అలా మంచి బట్టలు వేసుకొని వెడ్డింగ్ హాల్లో అలా దొరికిపోయినా చట్ట ప్రకారం శిక్ష అయితే పడుతుందన్నమాట. మరి ఇంతకీ ఏంటి ఆ శిక్ష? ఒకవేళ మీ కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866-24-888-14 ఈ వాట్సాప్ నెంబర్కి. మరి భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఏ సెక్షన్ ప్రకారం మీకు అంటే ఇలా వెళ్ళిన వాళ్ళకి శిక్ష పడుతుంది? సో అదనమాట. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ కనుక మీకు తెలిస్తే, నాకు తెలిసి సెక్షన్స్ అనగానే తెలియకపోవచ్చు, బట్ ఎనీవే మీరు ఆన్సర్ అయితే కనుక్కొని పంపించేస్తారు కాబట్టి మరి మీరు ఆలోచించి ఆన్సర్ని నాకైతే వాట్సాప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.

ఎస్, మరి పిలవని పేరంటానికి వెళితే ఏమవుతుందిలే అనుకుంటాం, అనుకుంటున్నారా? లేదు, ఇంకో ఇక నుంచి అలా అనుకోం. ఎందుకు అంటే మరి ఇలా పిలవని పేరంటానికి వెళితే, అంటే ఇలా పెళ్లి పిలుపు లేకుండా, లేదంటే ఫంక్షన్స్ ఏదైనా సరే పిలవకుండా అలా మంచి బట్టలు వేసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి దొరికిపోతే మరి మీకు ఎలాంటి శిక్ష పడచ్చు మన బిఎన్ఎస్ చట్టం ప్రకారం? సో మరి ఏంటి అనేటువంటి క్వశ్చన్ అయితే అడిగాను కదా. అండ్ మరి చూసేద్దాం మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్ అయితే. ఎస్, నెల్లూరు నుంచి రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే ఇక్కడ నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. 30 సంవత్సరాల క్రితం నేను ఒక పెళ్ళికి వెళ్ళడం జరిగింది. ఆ పెళ్ళికి చాటుగా వెళ్ళి చూసి భోజనాలు కూడా చేసి వచ్చాను. అండ్ సూపర్ శాంతి, ఒక శాంతినగర్ నుండి ఒకే ఒక్కడి గారు పంపించారన్నమాట. కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. ఓకే అండి, సూపర్. అలాగే మురళి గారు హాయ్ అంటూ పంపించారు, హాయ్ అండి. అలాగే యూసుఫ్ గారు హాయ్ అంటూ పంపించారు. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు కొండారెడ్డి గారు, సిద్ధవటం కడప నుంచి. ఓకే, బట్ భాస్కర్ గారు పెడ నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే అవమానం పరాభవం జరుగుతుంది అంటున్నారు మురారి మహేష్ బేతంచెర్ల గౌరీపేట నుంచి. ఓకే, అలాగే కౌస్తుభ ఆత్మకు నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. అలాగే రాఘవేంద్ర గారు ఇబ్రహంపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాపారావు గారు టీ నర్సాపురం నుంచి. అండ్ దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుంటూరు నుండి ఉమా మహేశ్వరరావు గారు, ఎస్ రైట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జిఓ కాలనీ నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ పిల్లవని పేరంటానికి వచ్చిన వాళ్ళని ఒక 4 తిట్లు తిట్టి పంపించేస్తారంట, వాళ్ళ చేత పనులు కూడా చేపిస్తారంట. సూపర్. ఆకివీడ్ నుండి కిషోర్ గారు పంపించారు. అలాగే మంచి పాటలు వేస్తున్నారు, ధన్యవాదాలు అంటున్నారు ధనంజయ్ గారు అనంతపురం జిల్లా పెద్దమ్మగుడి నుంచి. అండ్ అలాగే ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి పంపించారు, శిక్ష ఏమి ఉండదు అంటున్నారు. ఉంది, ఉందండి. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఎస్, ఇందాక క్వశ్చన్కి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే ఇప్పుడు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఆదర్ నుంచి పంపించారు అన్నమాట. అండ్ పోలవరం నుండి భాస్కర్రావు రాణి గారు రైట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎఫ్ తర్వాత ఎస్ఎంఎస్ సర్దార్ గారు, ఓకే, పంపించారు ఆన్సర్. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇలాంటి శిక్షలు కూడా ఉన్నాయని ఇప్పుడే తెలిసింది అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. ఉన్నాయి ఇలాంటివి, మనకి తెలియనివి చాలా ఉన్నాయండి. అండ్ అదర్ నుండి రాజేశ్వరి గారు, అంత సాహసం ఎందుకని ఎప్పుడు వెళ్ళలేదు సమత గారు, ఒకవేళ పొరపాటున వెళ్ళి ఇంకా అక్కడ దొరికామనుకోండి అంతే సంగతులు అంటున్నారు. అండ్ అలాగే సూపర్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి నాగరెడ్డి గారు, నాగరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగా గారు పంపించారు. ఓకే, వీరు వీరైతే ఫైన్ వేస్తారంట. ఓకే, అలాగే నెల్లూరు జిల్లా కొవ్వూరు నుండి బి విజయకుమార్ రెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ అంటున్నారు డేవిడ్ రాజు గారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురుహరి యశోద జానకిరాజు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అలాగే దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ మరి తెలుసుకుందాం రైట్ ఆన్సర్.

0: ఎస్, ఇలా పిలవని పేరంటానికి వెళితే భారతీయ న్యాయ సంహిత ప్రకారం సెక్షన్ 329 అంటే పాత ఐపీసీ సెక్షన్ 441 ఆర్ 447 ప్రకారం క్రిమినల్ ట్రెస్పాసింగ్ అంటే అక్రమ ప్రవేశం, ఈ చట్టం కింద శిక్ష అయితే విధిస్తారనమాట. ఒక్కరోజు కాస్త ఉచిత భోజనం కోసం వెళ్ళి అక్కడ గనక మీరు దొరికారనుకోండి, 3 నెలల వరకు జైలు శిక్ష లేదా ఫైన్, ఇలా ఏదైనా జరగచ్చు లేదా ఒక్కొక్కసారి రెండు కూడా పడచ్చు. కాబట్టి ఇలాంటివి జరుగుతాయి, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి, చక్కగా పిలిస్తేనే వెళ్ళండి ఫంక్షన్స్కి, ఓకేనా? ఎస్, మరి అలాగే మీరందరూ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎదురు చూసేటువంటి క్వశ్చన్, మరి నేనైతే ఆడియో క్లిప్ ప్లే చేయడానికి రెడీగా ఉన్నాను, అండ్ మీరు కూడా మరి ఆ ఆడియో క్లిప్ అయితే వినేసి సాంగ్ ఏంటి అనేది గెస్ చేయడానికి రెడీగానే ఉన్నారు కదా.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
0: మరి ఇప్పుడైతే నేను ఆడియో క్లిప్ ప్లే చేయబోతున్నాను, అండ్ అలాగే వినేసి మరి ఆ సాంగ్ ఏంటి అనేది గెస్ చేయడానికి రెడీగా ఉండండి మరి.

మరి విన్నారు కదా, మరి ఈ ఆడియో క్లిప్ ఏ సినిమాలోది, పాట ఏంటి అనేది కరెక్ట్గా గెస్ చేసి మరి వాట్సాప్ చేసేయండి 0868-64-888-14 ఈ వాట్సాప్ నెంబర్కి. మనకు సూపర్ సాంగ్ అయితే వింటూ

0: నీకు తెలుసా, ప్రతిరోజు అరౌండ్ 6 to 7 crore వెహికల్స్ పెట్రోల్ పంప్స్ దగ్గర ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటాయి. ఇండియాలో అరౌండ్ 20 crore టూ వీలర్స్, 3 crore కార్స్ లాస్ట్ 2.5 years నుంచి E20 తో రన్ అవుతున్నాయి.
1: అండ్ అవి అన్ని బాగానే రన్ అవుతున్నాయి కదా.
0: ఎగ్జాక్ట్లీ, E20 వల్ల వైడ్ స్ప్రెడ్ ప్రాబ్లమ్స్ నిజంగానే ఉంటే ఇప్పటికే మనం చూసుండేవాళ్ళం, కానీ అలా జరగలేదు. కబుర్లని నమ్మకండి, ఫ్యాక్ట్స్ ని నమ్మండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

ఎస్ మరి నేను వినిపించినటువంటి ఆడియో క్లిప్ ఏ సినిమాలోది అనేది గెస్ చేశారేమో చూసేద్దాం మన లిజినెస్. అయితే సినిమాను రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, బట్ కాదండి ఆన్సర్ అయితే. అలాగే ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడ నుంచి, కొల్లిపాడు నుంచి మౌలాలి గారు, అలాగే కోల నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి, పాలోజు గోపాలకృష్ణమాచారి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ మురళీ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కొల్లాపూర్ నుంచి సోనీ ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే టి పాపారావు గారు, టి నరసాపురం నుంచి, అండ్ యనమల కుదురు నుంచి భార్గవ్, మోక్ష అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ముదునూరు కడప నుంచి అనంతనాగ్ త్రివేణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమర్తి శంకర్ గారు రాజోల్ నుంచి, అండ్ ఇంకా మాధవస్వామి అండ్ సునీత రాజోల్ నుంచి, మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి, అండ్ నాసిక వేణుగారు దేశాయపేట నుంచి, అలాగే దరిపినేని సాయికృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి, మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి, అలాగే బాబీ సిరి గణపవరం నుంచి, అండ్ దేవకీదేవి హర్షిత మదనపల్లి నుంచి. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, ఫణి సత్యశ్రీ గారు తెనాలి నుంచి, మాధవి ఆంజనేయులు గారు బట్ సాంగ్ అయితే కరెక్టే గెస్ చేశారు భూదాన్ పోచంపల్లి నుంచి, బట్ సినిమా అయితే కన్ఫ్యూజ్ అయ్యారు. ఓకే నో ప్రాబ్లం అండి. అలాగే రాఘవేంద్ర గారు ఇబ్రహంపురం నుంచి, రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ అయితే పంపించారు. రాజశేఖర్ రెడ్డి గారు కర్నూలు నుంచి, అండ్ ఇంకా బసరకోడ్ నుంచి, ఓకే కౌస్తుభ ఆత్మకూరు నుంచి, అలాగే ధనుంజయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సిండికేట్ నగర్ నుంచి, అలాగే ఎస్ సత్యభార్గవి గారు తాడపర్తి అనంతపురం డిస్టిక్ నుంచి. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే నవ్య గుంటూరు నుంచి, అండ్ ఇంకా అశోక్ గన్నవరం నుంచి, షేక్ షా

0: అరవల్లి అనంతపురం నుంచి, అలాగే అనంతపూర్ జిల్లా గుత్తి నుంచి రామాంజనేయులు గారు. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు, అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే సీను గారు ఐరాల నుంచి, అలాగే వీర కనకారావు గారు వీరభద్రాపురం నుండి, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, అలాగే గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు గారు, అలాగే రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగా గారు, హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణం అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే బాలసుబ్రహ్మణ్యం రాజు చిత్తూరు జిల్లా నుంచి. సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు, అండ్ ఇంకా బోల్డ్ అన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం.
1: ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్, మరి మన లిజనర్స్ పంపించినటువంటి మెసేజెస్ అయితే ఇంకా ఉన్నాయన్నమాట, చూసేద్దాం. ఆచార్య చిరంజీవి గారు హైదరాబాద్ నుంచి, జాన్సన్ గారు విజయవాడ నుంచి, లక్ష్మణ్ బాబు గారు అద్దంకి నుంచి, ఓకే కరెక్ట్గా గెస్ చేశారు ఆన్సర్ అయితే, కర్నూలు నుంచి శీను గారు పంపించారు కానీ కాదండి, గౌతమ్ చౌడేపల్లి నుంచి, అలాగే షేక్ ముబీన్ అండ్ యస్మీన్ నాజ్ బీవీ నగర్ నెల్లూరు నుంచి, అలాగే గోనెగొండ్ల కర్నూలు నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి, సులోచన గారు కరీంనగర్ నుంచి, అలాగే పోలవరం నుండి భాస్కరరావు రాణి గారు, అండ్ గోనెగొండ్ల కర్నూలు నుంచి రమేష్ గారు, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో అందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. జోగులాంబ గద్వాల డిస్టిక్ నుంచి చంద్రశేఖర్ గారు, ప్రణీత రాఘవేంద్ర, అలాగే చందు రావిరాల నుంచి, అలాగే అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి నాగిరెడ్డి గారు, ఆదర్ నుంచి రాజేశ్వరి బాయ్ గారు, అలాగే సునంద గారు అనంతపురం నుంచి, అండ్ దస్తగిరి సంధ్యా పొద్దుటూరు కడప నుంచి, లతా గారు ఉయ్యూరు నుంచి, అండ్ ఇంకా సుల్తాన్ యూసెఫ్ దుబాయ్ ఓకే దుబాయ్ నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. దామోదర్ రెడ్డి గారు అండ్ జయలక్ష్మి గారు బుక్కాపురం నుంచి, అండ్ అనసూయ గారు చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ జానకంపేట నిజామాబాద్ నుంచి, సాంబర్ శివరావు గారు వేటపాలెం నుంచి, పెడన జోగానంద్రగారి నుండి అప్పలరాజు గారు, సో ఎలా ఉన్నారు అంటూ ఓకే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అలాగే శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు, అలాగే రాంబాబు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చిత్తూరు నుంచి, అండ్ శుభ మధ్యాహ్నం అంటూ వేముల నరసింహారావు గారు నిజామాబాద్ నుంచి. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. షూర్ తప్పకుండా అండి మురళి గారు. కమర్తి శంకర్ గారు రాజన్ నుంచి, అలాగే మంగళగిరి నుండి యశోద గారు రైట్ ఆన్సర్, మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తల్లంపాడు నుంచి, అండ్ ఇంకా మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు నిజామాబాద్ నుంచి, అలాగే ఆచార్య చిరంజీవి గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే సంజీవపురం సావిత్రి కాటమయ్య గారు, సో అందరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గడ్డ మంకయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, సూపర్ సాంగ్స్ అంటున్నారు. అలాగే దంపూర్ బలరామ్ రెడ్డి గారు, సుగుణమ్మ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ మరి తెలుసుకుందాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. ఎస్, మరి ఇందాక నేను వినిపించినటువంటి

సాంగ్ అయితే అన్నయ్య ఈ చిత్రంలోది. వనవల్లప్ప వల్లప్ప ఉళ్ళప్పగించే సామిరంగా, ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్ట రంగరంగా అంటూ ఈ సాంగ్ అయితే మీ అందరి కోసం మరి వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై విత్ యువర్ ఆర్జే సమత అండ్ సందడే సందడి ప్రోగ్రామ్కి కూడా ఇంకా బాయ్ బాయ్ అయితే చెప్పేద్దాం ఈ బ్యూటిఫుల్ సాంగ్తో.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతారు. అనంతరం జాతీయ సరస్సు మేళాలో పాల్గొంటారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈరోజు రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ షెడ్యూల్ విడుదల చేశారు. రాష్టంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్, 77 మున్సిపాలిటీలు, 4 నగరపాలక పంచాయతీలకు ఈ నెల 18న నామినేషన్ల దాఖలు, 21న నామినేషన్ల ఉపసంహరణ, 28న ఎన్నికలు జరగనుండగా 30న ఫలితాలను వెల్లడించనున్నట్లు ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు. ఈ నెల 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు, 27న ఉపసంహరణ, 3న పోలింగ్, 5న ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు. 26న మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఈరోజు పెనుకొండలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా 70 మంది లబ్దిదారులకు మొత్తం 31,43,227 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో పల్లె పండుగ 3.0 నిధుల ద్వారా కాజలూరు గ్రామంలో పుష్కరాల అభివృద్ది పనుల్లో భాగంగా 1.10 కోట్ల వ్యయంతో ఏజీకేపేట నుంచి ఆత్రేయ పుష్కర్ ఘాట్ వరకు నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. 25 పడకలపైన ఉన్న హాస్పిటల్స్, జిల్లా ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల వారందరూ వ్యర్థనీటిని శుద్ది చేసే ప్లాంట్లను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవడ నాగరాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం మార్కొండపుట్టి గ్రామంలో సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఏ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలికల హక్కులు, విద్య, ఆరోగ్యం, భద్రత, సమాన అవకాశాలపై న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో హెచ్ఐఎం నిధులు 19 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఈరోజు శంకుస్థాపన చేశారు. హోళగుంద మండలం దేవరగుట్టలో దసరా పండుగ రోజు జరిగే బన్నీ ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఏ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఆ సింగర్ ఎవరు అంటే ద బ్యూటిఫుల్ వన్ అండ్ ఓన్లీ సుమంగళి గారు. సో సుమంగళి గారి వాయిస్లో ఒక మ్యాజిక్ ఉందని చెప్పచ్చు. సో ఆవిడ పాడిన ప్రతి పాట కూడా మనకి చాలా రెగ్యులర్గా, అంటే మన పక్కింటి అమ్మాయో లేకపోతే మన ఇంట్లో ఎవరైనా చక్కగా ఆడపిల్లలు పాట పాడే పిల్లలు ఎవరున్నారనుకోండి, వాళ్ళు పాడుతుంటే ఎంత శ్రావ్యంగా ఎంత మధురంగా అలా మెల్లిగా వెళ్ళిపోతూ ఉంటాయి కదా పాటలు, అలా అనిపిస్తుంటుంది నాకైతే. మరి అలా బ్యూటిఫుల్ వాయిస్ ఉన్నటువంటి, సో సుమంగళి గారి వాయిస్లో వచ్చినటువంటి సాంగ్స్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తున్నాయి. మరి వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎంపై.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: బాగుందా?
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: మూర్తి ఎఫ్ఎం 101.3.
1: ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మరి సమయం చూసుకుంటే 4:50 అయితే అయిపోయింది. అండ్ ఇంకా మరి సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి, సో దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే,

హలో అండ్ వెల్కమ్ టు వెనెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. భార్యాభర్తలు పాలు నీళ్లలా కలిసిపోవాలని అంటూ ఉంటారు పెద్దలు. ఎవరైనా సరే కలకాలం ఒకరితో ఒకరు కలిసి బతకాలన్న ఆశతోనే వైవాహిక జీవితంలోకి అడుగు పెడతారు. ఎప్పటికైనా విడిపోవాలన్న కోరికతో ఎవరు కూడా కొత్త బంధంలోకి అడుగు పెట్టరు. పూర్వకాలంలో జీవిత భాగస్వాముల మధ్య అనురాగం, ప్రేమ, ఆప్యాయతతో పాటు ఓర్పు, సహనం ఉండేవి. అందువల్ల వారు తుది శ్వాస విడిచే వరకు ప్రాణానికి ప్రాణంగా బతికేవారు. కానీ నేటి తరంలో ఓర్పు, సహనం అనే లక్షణాలే కరువు అయ్యాయి. అందుకే పెళ్లైన జంటలు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ ఉంటారు. కొందరైతే చిన్న గొడవలనే పెద్దవి చేసుకుని విడిపోయే స్టేజ్ వరకు వెళ్ళిపోతారు. వివాహ బంధం తెగతెంపులు కావడానికి ప్రధానంగా మూడు విషయాలు కారణమవుతాయని ఫ్యామిలీ కౌన్సిలర్స్ చెప్తారు. అవేంటంటే ఇప్పుడు చేతన్ మీతో చెప్తాడు వెన్నెల ప్రోగ్రాంలు. ఇవి మీరు ఒక్కసారి విని కాస్త అర్థం చేసుకున్నట్లయితే ఇవి మీ వివాహ సంబంధమే కాదు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్లో కూడా మీకు హెల్ప్ చేస్తాయి. పెళ్లైన కొత్తలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిపై ఒకరు చాలా ప్రేమ కురిపిస్తారు. ఒకరంటే ఒకరు విడిచిపెట్టి ఉండలేనంత కేరింగ్ తీసుకుంటారు. ఇష్టాయిష్టాలు తెలుసుకొని భాగస్వామి మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తారు. అయితే కాలం గడిచే కొద్దీ పిల్లలు పుట్టడం, కుటుంబ బాధ్యతలు మీద పట్టడంతో ఆ ఉత్సాహం అంతా నీరు గారిపోతుంది. ఒక్కసారి భాగస్వామిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు, అప్పుడే మళ్లీ సమస్యలు మొదలవుతాయి. చికాకులు, గొడవలతో జీవితం దుర్భరంగా మారిపోతుంది. అందువల్ల ఎన్ని పనులు బాధ్యతలున్నా పార్ట్నర్ను నిర్లక్ష్యం చేయకూడదు. ఆధిపత్యం కాపురంలో భార్యాభర్తలు ఇద్దరి పాత్ర కీలకమే. ఒకరు ఎక్కువ కాదు, మరొకరు తక్కువ కాదు, ఇద్దరూ సమానులే. కానీ కొందరు భార్యాభర్తలు సంసారంలో తనదే పై చేయిగా ఉండాలని ప్రయత్నిస్తారు. భార్యపై ఆధిపత్యం చెలాయించేందుకు భర్తను డామినేట్ చేసేందుకు భార్య ప్రయత్నిస్తే ఆ కాపురం మూండాళ్ల ముచ్చటగానే ముగిసిపోతుంది. అందుకే జీవిత భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించకుండా వారి ఇష్టాయిష్టాలేంటో తెలుసుకొని వారి మనసులో ఏముందో అర్థం చేసుకొని ప్రవర్తించాలి. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. గౌరవం ఉండాలి. కాపురంలో దంపతులిద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. ఎదుటివారి అభిప్రాయాలకు తగిన గుర్తింపు ఇవ్వాలి. ప్రతి విషయంలోనూ నా మాటే నెగ్గాలి అని ఇద్దరిలో ఎవరు అనుకున్నా అది ఏదో ఒక రోజు సంసారాన్ని కూల్చేస్తుంది. కాబట్టి కాపురంలో భాగస్వాములు ఇద్దరూ ఎదుటివారిని గౌరవించాలి. భార్యాభర్తలు హ్యాపీగా ఉండాలంటే ఇప్పుడు చేతన్ చెప్పే టిప్స్ కొన్ని మీరు పాటించాల్సిందే. ఎప్పుడైనా సరే బంధం ఆనందంగా సాగిపోవాలంటే భార్యాభర్తలిద్దరు కూడా కొన్ని టిప్స్ పాటించాలి. అప్పుడే వారి బంధం బాగుంటుంది, కలకాలం ఆనందమయంగా కొనసాగుతుంది. అసలు ఇంతకు వారిద్దరు ఏం పాటించాలి, ఎలా ఉండాలనే విషయాలు గుర్తించి సైకాలజిస్టులు ఏం చెప్తున్నారో ఇప్పుడు చేతన్ మీతో షేర్ చేసుకుంటాడు. ఫోన్ పక్కన పెట్టండి. ఎస్, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఫోన్కి తెగ అడిక్ట్ అయిపోతారు. ఎంతలా తినడమైనా పక్కన పెడతారేమో కానీ ఫోన్ మాత్రం పక్కన పెట్టరు. అయితే ఈ అలవాటు రిలేషన్షిప్స్కి మరింత ఎఫెక్ట్ చూపిస్తాయని నిపుణులు చెప్తున్నారు. మీ బంధం మధ్యలో ఫోన్ ప్రభావం అంతగా ఉండకూడదు. అందుకే మీరు మీ భాగస్వామితో గడిపే సమయంలో ఫోన్ని పక్కన పెట్టడం మర్చిపోవద్దు. ఇంపార్టెంట్ విషయం అయితేనే ఫోన్ అటెండ్ అవ్వండి, లేకపోతే వదిలేయండి. ప్రతి నోటిఫికేషన్ చూసుకుంటూ ఏముంటుందో అని పక్కన వారిని వదిలేసి ఆ ఫోన్లో ఉంటే మాత్రం మీ రిలేషన్షిప్ ఎఫెక్ట్ అయినట్టే. లైఫ్ పార్ట్నర్ ఎదురుగా అధికంగా ఫోన్ వాడడం అంత మంచిది కాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఫోన్ పక్కన పెట్టడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ పార్ట్నర్తో మీరు హ్యాపీగా టైం స్పెండ్ చేయగలుగుతారు. కాబట్టి ఇప్పటి నుంచి మీ పార్ట్నర్తో గడిపే సమయంలో ఫోన్కి దూరంగా ఉండండి. ఒకప్పుడు పార్ట్నర్కి ఫోన్లో మెసేజెస్ చేసి, కాల్ చేసి, వీడియో కాల్స్లో అన్నీ చూసుకుంటారు. కానీ అదే పార్ట్నర్ ఇప్పుడు మీతో ఉంటే మళ్ళీ మీరు ఫోన్లో ఏం చేస్తున్నారు? సో కీప్ ద ఫోన్ అవుట్. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఎవరూ ఫ్యామిలీ లైఫ్ని అంతగా పట్టించుకోవడం లేదు. కానీ

మీ పార్ట్నర్తో గడిపేందుకు ఒక రోజుని కేటాయించుకోండి. ఓ రకంగా చెప్పాలంటే ఆ రోజుని డెడికేట్ చేయండి, వారితో డేట్కి వెళ్ళండి. అలా చేయడం వల్ల మీ మధ్య బంధం మరింత బాగుంటుంది. అలా డేట్కి వెళ్ళాలనుకున్నప్పుడు రెగ్యులర్గా కాకుండా కాస్త కొత్తగా ప్లాన్ చేయండి. మంచి హోటల్ రూమ్ బుక్ చేసుకోండి, సర్ప్రైజెస్ ప్లాన్ చేయండి, గిఫ్ట్స్ ప్లాన్ చేసుకోండి. హ్యావ్ సమ్ అడ్వెంచర్ ఇన్ యువర్ లైఫ్. భార్యాభర్తలు అంటే ఎంతసేపు సినిమాలు షికార్లు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు కలిసి ఇద్దరు అడ్వెంచర్స్ చేయండి. ఇలా చేయడం వల్ల ఓ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ మీ సొంతమవుతాయి. తెలియని ప్రాంతాలకు వెళ్ళండి, అక్కడ సాధ్యమైనంత వరకు సమయాన్ని గడపండి. ఇలా చేయడం వల్ల మీ పార్ట్నర్ గురించి కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. మీ రిలేషన్షిప్ బాగుండాలంటే ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయండి. ఇలా చేయడంలో మీరు పర్సనల్ టైంని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. కాబట్టి ఎప్పుడు రొటీన్ కాకుండా అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా చేయండి. వెరైటీ ఈజ్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అంటారుగా. చాలా వరకు సర్ప్రైజెస్ అంటే ఇష్టపడతారు. ఇది మన స్నేహితుల నుంచి అయితే ఆ ఆనందం రెట్టింపుగా ఉంటుంది. ఇది లవర్స్ కపుల్స్ మధ్యలో బాగా పనిచేస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు ఒకరికొకరు సర్ప్రైజెస్ ఇచ్చుకోవడం చేస్తుండండి. ఇది చాలా మంచి అలవాటు. ఎందుకంటే తమ స్నేహితులు తమ కోసం ఆలోచించి ఏదైనా చేశారు అన్న ఆనందమే ఎదుటివారిని ఎక్కువగా ఆకర్షిస్తుంది. కాబట్టి ఒకరికొకరు సర్ప్రైజెస్ ఇచ్చి పుచ్చుకోండి. మెచ్చుకోవడం మర్చిపోవద్దు సుమా అంటారు. ఏదైనా గొడవలు తలెత్తినప్పుడు ఒకరినొకరు తిట్టుకుంటారు. అదే ఏదైనా మంచి పని చేస్తే మాత్రం మెచ్చుకోరు. కానీ ఇలా ఎప్పుడూ చేయకూడదు. పార్ట్నర్స్ ఎవరైనా సరే ఏదైనా మంచి పని చేస్తే ఒకరినొకరు మెచ్చుకోవడం మరవద్దు. ఫర్ ఎగ్జాంపుల్, వంట బాగా చేస్తే భార్యని భర్త మెచ్చుకోవడం వల్ల ఆ వంట చేసేందుకు అప్పటి వరకు భార్య పడిన కష్టాన్ని మొత్తం మర్చిపోతుంది. ఇదే భర్త విషయంలోనూ ఏదైనా తను మంచి పని చేస్తే భార్య మెచ్చుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య ఓ సానుకూల బంధం ఏర్పడుతుంది. ఇద్దరూ కలిసి సమయం గడపండి. మీకంటూ కాస్త సమయాన్ని కేటాయించుకోండి. ఆ సమయంలో ఆనందంగా సమయం గడపండి. ఇలా చేయడం వల్ల మీ ఇద్దరికంటూ ఓ సమయం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి రిలేషన్షిప్ అయినా ఆనందమయంగా మారుతుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ టు స్పైస్ అప్ యువర్ లైఫ్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్. ఐల్ గెట్ బ్యాక్ టు యూ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ బాయ్. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఈరోజు విడుదలైంది. నవంబర్ 26న మొదటి విడత, 29న రెండో విడత, డిసెంబర్ 2న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగిన రోజే ఓట్ల లెక్కింపు ఉంటుందని అధికారులు తెలిపారు. రాష్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనున్న జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి ఈరోజు పరిశీలించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా

వృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆర్వీఎస్ నగర్లోని ఎస్వీ ఫార్మసీ కళాశాలలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. సాలూరు నియోజకవర్గంలో 110 కోట్లతో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. తాడికొండ మండలం మోతడిక గ్రామంలో 13.50 కోట్లతో నిర్మించనున్న ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఈరోజు శంకుస్థాపన చేశారు. జపాన్లో జరిగే పారా ఆసియా క్రీడలకు 10 క్రీడాంశాల్లో తలపడేందుకు భారత్ 166 మంది అథ్లెట్ల బృందాన్ని పంపనుంది. ఈ నెల 18 నుంచి 24 వరకు ఐచి నగోయాలో పోటీలు జరగనున్నాయి. అథ్లెట్లు సహాయ సిబ్బందితో కలిపి మొత్తం 275 మందికి క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదముద్ర వేసింది. అంతర్రాష్ట ఒప్పందాల ప్రకారం కండలేరు జలాశయానికి కృష్ణా నికర జలాలు రప్పించి అక్కడి నుంచి చెన్నైకి తాగునీరు విడుదల చేయాలని నమామి గంగే రాష్ట కన్వీనర్ మిడతల రమేష్ రాష్ట ప్రభుత్వాన్ని కోరారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 73,049.76 పాయింట్ల వద్ద ఫ్లాట్ గా ప్రారంభమైంది. చివరికి 251.89 పాయింట్లు పతనమై 72,781.89 వద్ద ముగిసింది. నిఫ్టీ 99.25 పాయింట్లు కోల్పోయి 22,622.70 వద్ద స్థిరపడింది. భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐసీసీ టీ20 అంతర్జాతీయ బ్యాటర్ల ర్యాంకింగ్స్లో కెరీర్ బెస్ట్ ర్యాంకును అందుకున్నారు. తాజా ర్యాంకింగ్స్లో 798 పాయింట్లతో 4వ స్థానానికి చేరుకున్నారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

హాయ్ లిజినెస్, గుడ్ ఈవినింగ్, సలాం, నమస్తే అండ్ శుభ సాయంత్రం. టైం చూస్తే 5:30 వస్తూ ఉంది అండ్ మీ మాధవినితో వచ్చేసాను ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసేద్దాం ఈరోజు. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ గీత్ గాత చలో, హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. అండ్ ఇప్పుడైతే మీకోసం ఆశికి 2 మూవీ నుంచి ట్రాక్ అయితే వినేసేద్దాం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చెయ్యి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: బ్రో, E20 గురించి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్?
1: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటిబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
0: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ. నీకు తెలుసా, ప్రతిరోజు అరౌండ్ 6 to 7 crore వెహికల్స్ పెట్రోల్ పంప్స్ దగ్గర ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటాయి. ఇండియాలో అరౌండ్ 20 crore టూ వీలర్స్, 3 crore కార్స్ లాస్ట్ 2.5 years నుంచి E20 తో రన్ అవుతున్నాయి.
2: అండ్ అవి అన్ని బాగానే రన్ అవుతున్నాయి కదా?
1: ఎగ్జాక్ట్లీ, E20 వల్ల వైడ్ స్ప్రెడ్ ప్రాబ్లమ్స్ నిజంగానే ఉంటే ఇప్పటికే మనం చూసుండేవాళ్ళం, కానీ అలా జరగలేదు. కబుర్లని నమ్మకండి, ఫ్యాక్ట్స్ ని నమ్మండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

0: పాటుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చెయ్యి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం ఎన్ఎస్ఏపీ కొనసాగింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే 5 ఏళ్ల పాటు 53,428 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని కొనసాగించడానికి కేబినెట్ అంగీకరించింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలపై ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఆధ్వర్యంలో టీడీపీ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ సీనియర్ నేత జంగా కృష్ణమూర్తి, బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షులు సలగల రాజశేఖరబాబు హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 21 జడ్పీటీసీ, 21 ఎంపీటీసీ పదవుల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి కీర్తి చేకూరి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన

గిరిజన యువత సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షలో విజయం సాధించి ఉన్నత ప్రభుత్వ సేవల్లో ప్రవేశించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ కోచింగ్ కార్యక్రమంలో భాగంగా మూడో బ్యాచ్ శిక్షణ కార్యక్రమాన్ని విశాఖపట్నంలోని వేపగుంట వైటీసీలో జిల్లా కలెక్టర్ టి నిశాంతి ఈరోజు ప్రారంభించారు. తిరుపతి నగరంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి ప్రధాన ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంపొందించే లక్ష్యంతో తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధిలో 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం చేపట్టామని కలెక్టర్ వెంకటేశ్వరన్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూ ప్రసాద తయారీ కేసులో నెయ్యి సరఫరా చేసిన డైరీ సంస్థలకు చెందిన 130 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఆధుని పట్టణంలో పురపాలక సంఘం ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ పురపాలక ప్రత్యేక అధికారి నూరుల్ ఖమర్ ఈరోజు పరిశీలించారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్టంలోని ఉత్తర కోస్తా రాయలసీమ జిల్లాల్లో రేపు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. 70వ ఎస్జీఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్టిక్ట్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2026 బాలికల విభాగంలో తూర్పుగోదావరి జిల్లా, బాలుర విభాగంలో విశాఖపట్నం జిల్లాలు విజేతగా నిలిచాయి. బంగ్లాదేశ్తో జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆస్ట్రేలియా మహిళల జట్టు చివరి వన్డేలో 8 వికెట్ల తేడాతో విజయం సాధించి 3-0 కైవసం చేసుకుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: మీరు వింటే ఏం చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6:04 వస్తుంది. అండ్ సో మనం ఎంటర్ అయిపోతున్నాం కృష్ణాతీరానికి. సో కృష్ణాతీరంలో మీతో షేర్ చేసే ముందు ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వినేసేద్దాం. అజ్ఞాతవాసి మూవీ నుంచి ఈ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3. అండ్ మీరు ఉన్నారు మీ ఆర్జే మాధవితో.

0: City FM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
5: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
4: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
6: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
7: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రైమరీ ఛానల్లో క్యాజువల్ అసైనీస్ గా ఎఫ్ఎం క్యాజువల్
8: అసైనీస్
7: గా పనిచేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నాం. అర్హతలు: ప్రైమరీ ఛానల్లో పనిచేయగోరు అభ్యర్థులకు కనిష్ట వయోపరిమితి 20 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 50 సంవత్సరాలు. ఎఫ్ఎం ఛానల్లోనూ వివిధ భారతి
9: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరికాసేపట్లో విజయవాడ నగరానికి రానున్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు నవంబర్ 3వ తేదీలోగా డిఎస్సీ 2026 పూర్తిస్థాయి నోటిఫికేషన్ను విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విజయనగరం జిల్లా తాగు సాగునీటి అవసరాల నిమిత్తం 22.14 కోట్ల రూపాయలతో చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట ప్రకటించారు. 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు ఈ నెల 28న పోలింగ్ నిర్వహించనున్నామని, 30న ఓట్ల లెక్కింపు చేపడతామని తెలిపారు. ఈ నెల 18 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని, 19న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు ఈ నెల 21 వరకు గడువు ఉందని అమరావతిలో ఈరోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన వెల్లడించారు. నవంబర్ 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నామని, దీనికి సంబంధించి ఈ నెల 19న నోటిఫికేషన్ విడుదల కానుందని చెప్పారు. నామినేషన్ల దాఖలకు తుది గడువు ఈ నెల 23 కాగా, ఉపసంహరణకు ఈ నెల 27 వరకు గడువు ఉందని, నవంబర్ 5న ఫలితాలు

0: వెల్లడించనున్నామని చెప్పారు. పంచాయతీలకు 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నామని, నవంబర్ 26న మొదటి విడత, 29న రెండో విడత, డిసెంబర్ 2న మూడో విడత జరగనున్నాయని చెప్పారు. పంచాయతీలకు ఎన్నికలు జరిగిన రోజునే ఓట్ల లెక్కింపు ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివరిస్తూ,
1: 23 అర్బన్ లోకల్ బాడీస్ లో 4 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి, 15 మున్సిపాలిటీస్ ఉన్నాయి, 4 నగర పంచాయత్స్ ఉన్నాయి. అది కూడా సెపరేట్ గా వారు ఎప్పుడు మాకు రీ ఎలక్షన్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసి చెప్తారు, అది కూడా నోటిఫికేషన్ ఇష్యూ చేస్తాము. బహుశా ఇది డిసెంబర్ లోగా కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. లాస్ట్ ఫేజ్ గ్రామ పంచాయతీ 3rd ఫేజ్ లో నోటిఫికేషన్ APSEC 19/11, ఎలక్షన్ నోటీస్ 21/11, లాస్ట్ డేట్ నామినేషన్ 23/11.
0: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరి కాసేపట్లో విజయవాడకు రానున్నారు. 2 రోజుల పాటు నగరంలో పర్యటించనున్న రాష్ట్రపతి ఈ సాయంత్రం ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకోనున్నారు. ఇక రేపు జాతీయ సరస్ ఆజీవక మేళ 2026ను ప్రారంభించనున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి ఈరోజు ఆ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన వివిధ ఉత్పత్తులు, ఆహార వంటకాలను ఈ సరస్సు మేళాలో ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ మేళా ద్వారా ఆంధ్రప్రదేశ్కు చెందిన డ్వాక్రా మహిళలకు అత్యంత ప్రాధాన్యత కల్పించేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు 2721 ఉపాధ్యాయ పోస్టులతో డీఎస్సీ 2026 ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు తుది గడువు, పరీక్ష తేదీ మొదలగు వివరాలతో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ను 3 నవంబర్లోగా విడుదల చేస్తామన్నారు. దరఖాస్తుల స్వీకరణ ఆన్లైన్ ద్వారానే ఉంటుందని, పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తామని తెలిపారు. కాగా మొత్తం 2721 పోస్టుల్లో జనరల్ స్కూల్స్కు సంబంధించి 2111 పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్కు సంబంధించి 350 పోస్టులు, గురుకుల సొసైటీలకు సంబంధించి 260 పోస్టులున్నాయి. విజయనగరం జిల్లా తాగు సాగునీటి అవసరాల నిమిత్తం పంచాయతీరాజ్ శాఖ నుంచి 22,14 లక్షల రూపాయలతో చెరువుల పునరుద్దరణ పనులు చేపట్టేందుకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి వీబీజీ రామ్జీ పథకంలో భాగంగా మెటీరియల్ కాంపోనెంట్ నిధులు 205,69 లక్షల రూపాయలు జిల్లాకు అందుబాటులో ఉన్న నేపథ్యంలో వాటిని ఉపయోగించి జిల్లాలో మొత్తం 454 చెరువులకు జీవం పోయనున్నారు. చెరువుల్లో పూడిక తొలగించి పునరుద్దరణ చేయడంతో పాటు నీరు సరఫరా అయ్యే కాలువల పునరుద్దరణ, స్లూయిజ్ గేట్లకు మరమ్మతులు చేయనున్నారు. 454 చెరువులకు సరికొత్త కల తెచ్చేలా ఈ పనులు వెంటనే ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవా సే దేశ్ సేవ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా వక్ఫ్ సవరణలు 2025 వక్ఫ్ సవరణల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, నమోదు ప్రక్రియలో పారదర్శకతను పెంపొందించడం, ఆస్తుల వివరాలను డిజిటలైజ్ చేయడం, వాటి దుర్వినియోగాన్ని నిరోధించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం 2025ను తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా 1995 నాటి వక్ఫ్ చట్టానికి పలు సవరణలు చేసింది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడంతో పాటు వాటి పరిపాలనలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. వక్ఫ్ సవరణ చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తుల వివరాలను నిర్ణీత గడువులోగా ప్రత్యేక డిజిటల్ పోర్టల్లో నమోదు చేయడం, ఆస్తుల యాజమాన్యం, నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచడం వంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. ఇప్పటికే నమోదైన వక్ఫ్ ఆస్తుల వివరాలను కూడా పోర్టల్లో సమర్పించాలని చట్టం నిర్దేశించింది. ఈ వివరాల నమోదు కోసం యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యూమిడ్ పోర్టల్ను ఏర్పాటు చేశారు. ముస్లిం సమాజం నుండి ముఖ్యంగా మహిళలు, వితంతువులు, పస్మందా ముస్లింల నుండి వచ్చిన 1700కు పైగా ఫిర్యాదులు, వినతుల ఆధారంగానే ఈ సంస్కరణలు చేపట్టామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
2: कानून में बदलाव के बाद अब ये गरीबों से जो लूटा जा रहा है वो बंद होने वाला है. अब नए कानून के तहत, वक्फ के कानून के तहत किसी भी आदिवासी की जमीन को हिंदुस्तान के किसी भी कोने में, आदिवासी की जमीन को, उसके घर को, उसकी संपत्ति को ये वक्फ बोर्ड हाथ भी नहीं लगा पाएगा.
0: అభివృద్ది సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని రాష్ట మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గంలో 110 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి మండలానికి 20 కోట్ల రూపాయలు, సాలూరు పట్టణానికి 30 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవాలు నిర్వహించే దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. సాలూరు నియోజకవర్గానికి 1000 గోకులాలు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టైం స్లాట్ టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి దాదాపు 8 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 84,179 మంది భక్తులు దర్శించుకోగా 29,644 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల లక్ష రూపాయలుగా నమోదైంది. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఉదయం శ్రీ మలయప్ప స్వామి సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుండి 23 వరకు గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలో రాష్టస్థాయి క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు విజయవాడ ఏపీఎస్పీఎఫ్ కమాండెంట్ ముద్దాడు శంకర్రావు తెలియజేశారు. 35వ ఏపీఎస్పీఎఫ్ స్పోర్ట్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 19 నుండి 23 వరకు జరగనున్న ఈ క్రీడా పోటీలకు రాష్ట వ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న క్రీడాకారులు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, 100 మీటర్ల పరుగు, 400 మీటర్ల పరుగు, 5 కిలోమీటర్ల పరుగు, హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ వంటి పోటీల్లో పాల్గొనున్నారని శంకర్రావు వెల్లడించారు. విశాఖపట్నంలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు నవంబర్ 12-13 తేదీల్లో జరగనుంది. దీనికి సన్నాహకంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్రాంతీయ సదస్సుల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే అక్టోబర్ 7వ తేదీన విశాఖపట్నంలోను 12న కాకినాడలో 2 సదస్సులు విజయవంతంగా పూర్తయ్యాయి. మిగిలిన 3 ప్రాంతీయ సదస్సులను అక్టోబర్ 16వ తేదీన అమరావతిలోను, అక్టోబర్ 23వ తేదీన అనంతపురంలోను, 26న తిరుపతిలోను ప్రభుత్వం నిర్వహించనుంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్టపతి ద్రౌపది ముర్ము మరికాసేపట్లో విజయవాడ నగరానికి రానున్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు నవంబర్ 3వ తేదీలోగా డీఎస్సీ 2026 పూర్తిస్థాయి నోటిఫికేషన్ను విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విజయనగరం జిల్లా తాగు సాగునీటి అవసరాల నిమిత్తం 22 కోట్ల 14 లక్షల రూపాయలతో చెరువుల పునరుద్దరణ పనులు చేపట్టేందుకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుభారతి ఎఫ్ఎం
0: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6 గంటలు దాటి 32 నిమిషాలు అవుతుంది అండ్ మనమున్నాం కృష్ణా తీరంలో. సో ఫ్రెండ్స్తో కలిసి సరదాగా గడిపిన తర్వాత నెక్స్ట్ డే ఎవరితోనో మాట్లాడాలనిపించదండి. కోలీగ్స్తో చిట్చాట్ పెట్టినప్పుడు చుట్టూ జనం ఉన్నా సరే సడన్గా మాట్లాడే యాక్టివ్ అనేది తగ్గిపోతుంది. వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేసి ప్రశాంతంగా ఒంటరిగా కూర్చోవాలనిపిస్తుంది. దీన్ని చాలామంది జెంజీ వాళ్ళు సోషల్ బ్యాటరీ డౌన్ అంటున్నారండి. మన ఫోన్లో బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోతే ఎలా అయితే పనిచేయాలో నలుగురితో ఉన్నప్పుడు మానసిక సామర్థ్యం కూడా తగ్గిపోతుందంట. అయితే ఇది అందరిలోనూ ఒకేలా ఉండదు అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇంకా ఇంట్రోవర్ట్స్ త్వరగా అలసిపోతే ఎక్స్ట్రోవర్ట్స్ కాస్త ఎక్కువగా టైం ఉత్సాహంగా ఉంటారంట. ఇలా జరగడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి. ఆ రీజన్స్ ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను ఈ బ్యూటిఫుల్ ట్రాక్ తర్వాత. సో మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ ఇప్పుడైతే మీకోసం బ్యూటిఫుల్ ట్రాక్ ఖైదీ నెంబర్ 115 మూవీ నుంచి యు అండ్ మీ అనే సాంగ్ వినేసేద్దాం అండ్ వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 అండ్

0: City FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: మీరు వింటే ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ మనం ఉన్నాం కృష్ణా తీరంలో, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ సో ఇంకా సోషల్ బ్యాటరీ డౌన్ అయినప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తాం ఏంటి అనేది మీతో షేర్ చేశాను కదా. సో ఎక్కువ మంది కలిసి ఒకే చోట చేయనప్పుడు ఎక్కువ సౌండ్స్ వల్ల ప్రెషర్ కూడా జరుగుతుందంట. దాంతో మన సోషల్ బ్యాటరీ డౌన్ అవుతుందంట. దీంతోపాటు మాట్లాడాలని లేకపోయినా సరే ఫేక్ స్మైల్ తోటి ఫేస్ మాస్క్ వేసుకుని అందరి ముందు హ్యాపీగా ఉన్నట్టు నటించడం వల్ల కూడా మన బ్రెయిన్ అనేది త్వరగా అలసిపోతుందంట. ఇంకా సోషల్ మీడియా ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాళ్ళు మనుషులతో డైరెక్ట్గా మాట్లాడినప్పుడు మానసిక అలసట పెరుగుతుందంట. ఇంకా మళ్ళీ రీఛార్జ్ అవ్వాలి అంటే ఏం చెయ్యాలి అన్నదే కదా మీ డౌట్. దాని గురించి బ్యూటిఫుల్ ట్రాక్ తర్వాత మీతో షేర్ చేస్తాను. ఆయన ఇప్పుడైతే మీకోసం రాజుగాడ మూవీ నుంచి ట్రాక్ అయితే వినసిద్దాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6 గంటల 54 నిమిషాలు అవుతుంది. అండ్ మనమున్నాం కృష్ణా తీరంలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. అండ్ సో సోషల్ మీడియాలో మనము ఆ యొక్క డౌన్ అయినప్పుడు ఎలా రీఛార్జ్ అవ్వచ్చు ఏంటి అనేది మీతో షేర్ చేస్తున్నాను కదా. సో ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలి ఇంకా అలా లేనప్పుడు ఏం చేస్తాము అంటే చాలా స్మూత్గా మనము అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. సో ఫోను ఇంకా సోషల్ మీడియాకి దూరంగా ఉండి మనతో మనం గడిపే టైం అనేది మనం ఇంక్రీజ్ చేసుకుంటే బెటర్ అనమాట. ఇంకా పార్క్కి వెళ్ళడం, వాకింగ్ చేయడం, లేకపోతే నచ్చిన పాట వినడం. సో మనం లోన్లీగా ఉన్నప్పుడు తెలియని ఆ థింకింగ్ కూడా వస్తూ ఉంటుంది కదా. సో మనల్ని మనం టెస్ట్ చేసుకుంటూ సోషల్ మీడియా నుంచి మనం రీఛార్జ్ అయ్యి మన బ్యాటరీని అనేది రీఛార్జ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవుతూ మనం రీఛార్జ్ అవుతూ ఉంటే కనుక లైఫ్ అనేది బిందాస్గా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఈ టిప్స్ అన్ని మీరు ఫాలో అవుతే లైఫ్ని ఎంజాయ్ చేస్తారు అని ఆశిస్తూ ఇంకా నేనైతే మన కృష్ణా తీరానికి టాటా గుడ్ బై చెప్పేస్తున్నాను. ఇంకా 7 o'clock మనసునే మనసేలో కలుసుకుందాం. అండ్ మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ మీరు ఉన్నారు మీ ఆచే మాధవితో.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రైమరీ ఛానల్లో క్యాజువల్ అసైనీస్గా, ఎఫ్ఎం క్యాజువల్ అసైనీస్గా, వివిధ భారతిలో క్యాజువల్ అసైనీస్గా పనిచేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నాం. అర్హతలు: ప్రైమరీ ఛానల్లో పనిచేయగోరు అభ్యర్థులకు కనిష్ట వయోపరిమితి 20 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 50 సంవత్సరాలు. ఎఫ్ఎం ఛానల్లోనూ, వివిధ భారతిలోనూ పనిచేయగోరు అభ్యర్థులకు కనిష్ట వయోపరిమితి 20 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాలు. అభ్యర్థులు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందినవారై ఉండాలి. గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికెట్ అభిలషణీయం. చక్కని స్వరస్థాయి కలిగి స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడుతూ శ్రోతలను ఆకట్టుకునేలా ఉండాలి. అభ్యర్థుల ఎంపిక మూడంచెల విధానం ద్వారా జరుగుతుంది. వ్రాత పరీక్ష: అభ్యర్థుల తెలుగు, ఆంగ్ల భాషా నైపుణ్యం పరీక్షించేదిగా ఉంటుంది. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను స్వర పరీక్షకు పిలవడం జరుగుతుంది. వ్రాత, స్వర పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 10వ తరగతి సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, స్థానిక చిరునామా ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీ, మీ ఫోన్ నంబర్ మరియు మీ ఇమెయిల్ ఐడి తప్పక పొందుపరిచిన అప్లికేషన్తో పాటు ఇటీవల తీయించుకున్న 2

పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కూడిన తమ బయోడేటాను తాము చెల్లించాల్సిన 354 రూపాయల దరఖాస్తు రుసుము రసీదుతో కలిపి తుది స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం పున్నమ్మ తోట విజయవాడ 520010 అనే చిరునామాకు పంపాలి. అభ్యర్థులు దరఖాస్తు రుసుము 354 రూపాయలను ఇప్పుడు చెప్పబోయే బ్యాంక్ అకౌంట్లో నెఫ్ట్ ద్వారా గాని యూపీఐ ద్వారా గాని జమ చేసి రసీదును జతపరచవలసి ఉంటుంది. అకౌంట్ నేమ్ ప్రసార భారతి ఆల్ ఇండియా రేడియో విజయవాడ. అకౌంట్ నెంబర్ 311229249 ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000 3055. అకౌంట్ నెంబర్ మరొక్కసారి 311229249 ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000 3055. డ్రాఫ్ట్లు, ఎంఓలు, పోస్టల్ ఆర్డర్లు, చెక్కులు స్వీకరించబడవు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 266 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. వారు బయోడేటాకు అటెస్టు చేసిన కుల ధృవీకరణ పత్రం జత చేయాలి. మీ దరఖాస్తును కవర్లో పెట్టి కవర్ పైన మీరు అప్లై చేసే పోస్టును బట్టి ప్రైమరీ ఛానల్ క్యాజువల్ ఎస్ఐనీ అని లేదా ఎఫ్ఎం క్యాజువల్ ఎస్ఐనీ అని లేదా వివిధ భారతి క్యాజువల్ ఎస్ఐనీ అని రాయాలి. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 అక్టోబర్ 2026. చిరునామా మరొకసారి ది స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం పున్నమ్మ తోట విజయవాడ 520010. ముఖ్య గమనిక, ఇప్పుడు చెప్పిన నియామకాలు కేవలం అసైన్మెంట్ పద్ధతిలో పనిచేయడానికి మాత్రమే, పర్మినెంట్ కావు. ఆకాశవాణి ఉద్యోగాలకు ఇవి ఎంతమాత్రం భరోసా ఇవ్వవు. అన్ని పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఏ విధమైన టీఏడీఏలు చెల్లించబడవు. అభ్యర్థులు తమ సొంత ఖర్చులతోనే హాజరు కావలసి ఉంటుంది. ఉద్యోగస్తులు కాని అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు షిఫ్ట్ డ్యూటీలు చేయవలసి ఉంటుంది. ఈ అవకాశం స్థానిక అభ్యర్థులకు మాత్రమే. మరిన్ని వివరాలు వ్యక్తిగతంగా తెలుసుకోగోరు అభ్యర్థులు ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి నేరుగా వచ్చి తెలుసుకోవచ్చు. సంప్రదించాల్సిన సమయం అన్ని పనిదినాలలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 2 గంటల నుంచి 4 గంటల వరకు. గమనిక విన్నారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. విజయవాడ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి విచ్చేసిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గన్నవరం విమానాశ్రయం వద్ద రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాస్వాన్, రాష్ట మంత్రులు నారా లోకేష్, అనిత, కొల్లు రవీంద్ర స్వాగతం పలికారు. 7:40 రాష్టపతి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు. దివ్యాంగుల పెన్షన్ పథకాలపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 40% అంగవైకల్యం ఉన్నవారు కూడా పెన్షన్ పొందవచ్చు. దివ్యాంగుల పెన్షన్కు కనీస వయోపరిమితిని ఎత్తివేస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇందుకూరుపేట మండలం గంగాపట్నం గ్రామంలో 3.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు ఆధ్యాత్మిక మౌలిక వసతుల అభివృద్ది పనులకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. అమృతలూరు మండలం మూల్పూరు గ్రామ సచివాలయ కార్యాలయం వద్ద మండల వ్యవసాయాధికారి భరత్కుమార్ అధ్యక్షతన సమాచార హక్కు చట్టం 2005 అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కృష్ణా జిల్లాలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ప్రక్రియ కొనసాగుతుందని జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి తెలిపారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టులను వెంటనే తొలగించాలని, రాజకీయ నాయకుల విగ్రహాలను నిబంధనల మేరకు తెరలతో కప్పి ఉంచాలని సూచించారు. తిరుమల శ్రీవారి దర్శనాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన తొలి 2 రోజుల్లో దాదాపు 1.68 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ డిప్యూటీ ఈవో బయ్యాల భాస్కర్ తెలిపారు. దేశవ్యాప్తంగా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీ కింద 3548 గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 6, 2026 లోపు ఆర్ఆర్బీ అప్లైడ్

www.govi.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఐపీఎల్ 2027 సీజన్కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లను ట్రేడ్ చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ టి నటరాజన్ను మళ్లీ సన్ రైజర్స్ హైదరాబాద్ 5 కోట్లతో జట్టులోకి తీసుకుంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న 4వ టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7:04 కావస్తోంది. అండ్ మరికొద్ది క్షణాల్లో అంటే 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతున్న జాతీయ వార్తలు వింటారు తెలుగులో.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
3: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: యోగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ
3: దేశ నాగరికత ప్రయాణం శతాబ్దాల సాంస్కృతిక మార్పిడిలు జ్ఞాన ప్రసారం ద్వారానే రూపుదిద్దుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గం జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని 5 సంవత్సరాల పాటు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. గత 4 ఏళ్లలో భారత్ 38 అభివృద్ది చెందిన దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నిన్న సౌదీ అరేబియాలో జరిగిన వరుస దాడులను భారత్ ఖండిస్తూ సంఘీభావం తెలిపింది. దేశ నాగరికత ప్రయాణం శతాబ్దాల సాంస్కృతిక మార్పిడిలు జ్ఞాన ప్రసారం ద్వారానే రూపుదిద్దుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ఈరోజు ప్రారంభమైన ప్రపంచవ్యాప్తంగా భారత సాంస్కృతిక అనుబంధాలు అనే అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి పంపిన సందేశాన్ని సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ చదివి వినిపించారు. నలంద వంటి ప్రాచీన విద్యా కేంద్రాలు భారతదేశానికి ఇతర ఆసియా దేశాలకు మధ్య జ్ఞాన మార్పిడికి ఎంతగానో తోడ్పడిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భౌమ సముద్ర మార్గాల ద్వారా మన ఋషులు, విద్వాంసులు, వర్తకులు, యాత్రికులు భారతీయ ఆలోచనలను ప్రపంచం నలుమూలలకు తీసుకువెళ్లారని ప్రధానమంత్రి తెలిపారు. కాగా నాగరికత ప్రభావం కేవలం ఆ దేశ భౌగోళిక సరిహద్దులకే పరిమితం కాదని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఆలోచనలు, జ్ఞానము, కళల మార్పిడి ద్వారానే నాగరికతలు సరిహద్దులను దాటి విస్తరించాయని పేర్కొన్నారు. లడక్ ప్రాంతంలో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన 5 ముఖ్య అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ రవాణా అనుసంధానాన్ని పెంచడం, విద్యుత్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, నీటి భద్రతను పటిష్టం చేయడం లక్ష్యంగా చేపడుతున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. లేహ్లోని ఖుషోక్ బకుల రింపోచి విమానాశ్రయంలో 640 కోట్ల

0: వీటితో పాటు 9 మెగావాట్ల సామర్థ్యం గల హను చిన్న నీటి విద్యుత్ ప్రాజెక్టును 66 కెవీ డబుల్ సర్క్యూట్ దా హను కల్సి విద్యుత్ సరఫరా లైన్ను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రివర్గం ఈరోజు జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని 2026-27 నుంచి 2030-31 వరకు 5 సంవత్సరాల పాటు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. కాబినెట్ సమావేశం అనంతరం సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ సామాజిక భద్రత వలయం కోసం 53,428 కోట్ల రూపాయల వ్యయానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. దివ్యాంగుల పెన్షన్ పథకం కింద సహాయాన్ని మొత్తం ఇకపై 79 సంవత్సరాల వయస్సు వరకు ఉన్నవారికి 375 రూపాయలు, 80 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారికి 625 రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి సామాజిక సహాయ యోజన కింద దివ్యాంగులకు సంబంధించిన బెంచ్ మార్క్ అంగవైకల్య ప్రమాణాన్ని ప్రస్తుతం ఉన్న 80% నుంచి 40% మారుస్తున్నట్లు వైష్ణవ్ వెల్లడించారు. దీని ద్వారా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 3,20,00,000 మంది లబ్ధిదారులకు ప్రయోజనం పొందుతారు.
1: దివ్యాంగజనో కి లియే జో పెహలే 80% థ్రెషోల్డ్ థా డిజేబిలిటీ పెన్షన్ మే ఎలిజిబిలిటీ కే లియే ఉస్కో ఆధా కర్కే 40% పర్ బి అబ్ దివ్యాంగ పెన్షన్ దియా జాయేగా. పెహలే దివ్యాంగ పెన్షన్ 18 సాల్ సే ఉపర్ కే వ్యక్తి కో హీ దియా జాతా థా, అబ్ జన్మ సే హీ దివ్యాంగ జన్ కో పెన్షన్ మే కవర్ కియా జాయేగా. 27 లాఖ్ దివ్యాంగ జన్ లాభార్థీ హోంగే. టోటల్ లాభార్థియో కి సంఖ్యా బడ్కే కరీబ్ 3,20,00,000 హో జాయేగీ.
0: రైల్వే ఉద్యోగుల పనితీరును గుర్తించి వారికి 78 రోజుల ఉత్పాదకతతో కూడిన బోనస్ పీఎల్బీ చెల్లించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బోనస్ చెల్లింపు కోసం కేబినెట్ 2,09,00,000 రూపాయలకు పైగా నిధులను ఆమోదించింది. అర్హులైన రైల్వే ఉద్యోగులకు ప్రతి ఏటా పండుగల కంటే ముందే పీఎల్బీ చెల్లింపులు జరుపుతామని చెప్పారు.
1: రైల్వే కే కరీబ్ 11,40,770 కర్మచారియో కి లియే పర్ఫార్మెన్స్ లింక్డ్ బోనస్ 78 దినో కా బోనస్ సాజ్ కేబినెట్ నే అప్రూవ్ కియా. ఏ దీపావళి కా ఉపహార్ హై రైల్వే కే సభీ కర్మఠ కర్మచారియో కే లియే జో దిన్ రాత్ మెహనత్ కర్తే హై. కరీబ్ 2,09,00,000 రూపే కా టోటల్ బోనస్ హై.
0: ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, ప్రగతిని సాధించడానికి, రాష్ట్రాల అభివృద్దిని వేగవంతం చేయడానికి ప్రధానమంత్రి మోదీ నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లప్పుడూ ఢిల్లీకి ప్రాధాన్యతనిస్తూ నగర అభివృద్దికి నిరంతరం సహకరిస్తున్నారని ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. ప్రభుత్వ అధినేతగా వరుసగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ మహారాష్ట కేబినెట్ ఒక తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన ముంబైలో జరిగిన ఈ సమావేశంలో పరిపాలన, మౌలిక సదుపాయాలు, డిజిటల్ రంగాల్లో ప్రధానమంత్రి నాయకత్వాన్ని ప్రశంసించారు. 2029 నాటికి దేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు భారత్ కృషి చేస్తోందని, అలాగే మహారాష్ట కూడా $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రివర్గం పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsunderscore HY ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలకు ఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టు 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అజింక్యా షిండేను వ్యక్తిగత బ్యాండ్పై విడుదల చేశారు. జాతీయ రాజధానిలోనే జంతర్ మంతర్లోకి రహస్యంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన సీజేపీ నాయకులు దాస్, రంకాలతో పాటు ఇతరులను ఢిల్లీ పోలీసులు నిన్న అదుపులోకి తీసుకుని వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గడిచిన 4 ఏళ్లలో భారత్ 38 అభివృద్ది చెందిన దేశాలతో ప్రాధాన్యత గల వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో మంత్రి మాట్లాడుతూ భారతీయ వ్యాపారానికి అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలను విస్తరించడంతో పాటు గ్లోబల్ భాగస్వాములకు కూడా దేశీయ మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా భారత్ ముందడుగు వేస్తుందని మంత్రి పేర్కొన్నారు. 2014 ముందు భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు సుమారు $10 ట్రిలియన్ జీడీపీ కలిగిన ఆర్థిక వ్యవస్థలకు మాత్రమే పరిమితమై ఉండేదని, ప్రస్తుతం ఆ పరిధి సుమారు $70 ట్రిలియన్లకు పెరిగిందని గోయల్ స్పష్టం చేశారు. భారత్ నమ్మకమైన భాగస్వాముల కోసమే మొగ్గు చూపుతోందని సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. భారత్ అమెరికా సంబంధాలపై మంత్రి మాట్లాడుతూ
2: I think the US and India have a very, very consequential relationship, and it's only going to get better irrespective of changes in political thinking, whether in India or in the US. The relationship draws its strength from our economic imperatives, from our political imperatives, from our security imperatives. So it's a very safe relationship. I don't think the rest of the world needs to worry.

ఇరు దేశాల మధ్య బంధం ఎంతో కీలకమైందని, రాజకీయ ఆలోచనల్లో మార్పులు వచ్చినప్పటికీ ఇది మరింత బలోపేతమవుతుందని మంత్రి అన్నారు. నిన్న సౌదీ అరేబియాలో జరిగిన వరుస దాడులను ఖండిస్తూ భారత్ ఈరోజు సంఘీభావం ప్రకటించింది. న్యూఢిల్లీలో ఈ మధ్యాహ్నం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ నిన్న సౌదీ అరేబియాలోని అరామ్కో ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించారు. దేశంలోని పౌర మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులన్నింటినీ భారత్ ఖండిస్తోందని అన్నారు. ఇటువంటి దాడులు పూర్తిగా ఆమోదయోగ్యం కాదని, వెంటనే నిలిపివేయాలని ఆయన పేర్కొన్నారు. సౌదీ అరేబియా సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడంలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావంగా నిలుస్తుందని జైస్వాల్ తెలిపారు. 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు తెలంగాణ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న 4వ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈరోజు జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఎల్లుండి వరకు హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, విదర్భ, హిమాచల్ ప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత క్రీడాకారులతో రేపు న్యూఢిల్లీలో సంభాషిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరిగిన ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి మొత్తం 85 పతకాలను సాధించి 4వ స్థానంలో నిలిచింది. దేశ నాగరికత ప్రయాణం శతాబ్దాల సాంస్కృతిక మార్పిడులు, జ్ఞాన ప్రసారం ద్వారానే రూపుదిద్దుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గం జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని 5 సంవత్సరాల పాటు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. గత 4 ఏళ్లలో భారత్ 38 అభివృద్ది చెందిన దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నిన్న సౌదీ అరేబియాలో జరిగిన వరుస దాడులను భారత్ ఖండిస్తూ సంఘీభావం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7 గంటల దాటి 15 నిమిషాలు కాస్తుంది అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం మన్స్ అండ్ మన్సైలోకి. నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి అంటే 0866248814కి నాకు వాట్సాప్ పంపించేసేయండి. సో ఇంతకీ నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటారా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎప్పుడు ప్రశ్నలు అడుగుతుంది కానీ సమాధానాలు చెప్పదు. ఏంటి వారు స్టార్టింగ్గా ఈజీ క్వశ్చన్ వేసాను అంటారా? నిజమే కదా అండి, నేను ఎప్పుడు సో స్వీట్ కదా. సో ఎప్పుడు ప్రశ్నలు అడుగుతుంది కానీ సమాధానాలు చెప్పదు. మీకు ఆన్సర్ తెలిసిన నాకు వాట్సాప్ పంపించేసేయండి 0866248814కి, 0968642488 అండ్ స్మాల్ కమర్షియల్ బ్రేక్ తర్వాత ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత ఎవరెవరైనటువంటి ఆన్సర్స్ పంపించారు ఏంటి అని చూసేద్దాం.
2: నీకు తెలుసా, ప్రతిరోజు అరౌండ్ 6-7 crore వెహికల్స్ పెట్రోల్ పంప్స్ దగ్గర ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటాయి. ఇండియాలో అరౌండ్ 20 crore టూ వీలర్స్, 3 crore కార్స్ లాస్ట్ 2.5 years నుంచి E20 తో రన్ అవుతున్నాయి.
3: అండ్ అవి అన్ని బాగానే రన్ అవుతున్నాయి కదా?
2: ఎగ్జాక్ట్లీ, E20 వల్ల వైడ్ స్ప్రెడ్ ప్రాబ్లమ్స్ నిజంగానే ఉంటే ఇప్పటికే మనం చూసుండే వాళ్ళం, కానీ అలా జరగలేదు. కబుర్లని నమ్మకండి, ఫ్యాక్ట్స్ ని నమ్మండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

101.3 అండ్ మనము మనసును మనసులను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎప్పుడు ప్రశ్నలు అడుగుతుంది కానీ సమాధానాలు చెప్పదు. ఎవరై ఉంటారు ఆలోచిస్తూ ఉండండి, నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి అండ్ 0866248144కి 0868624884కి. సో ఎవరెవరు ఎటువంటి ఆన్సర్స్ పంపించారు ఏంటి అని చూసేద్దాం. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, థ్యాంక్ యూ అండి. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి మెసేజ్ చేశారు అండ్ సో కృష్ణా తీరం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ అలాగే అల్లసాని వారి పద్యమా, విశ్వనాథ గారి ముత్యమా అని చెప్పి గుడ్ టాపిక్ అబౌట్ అవర్ బ్రెయిన్ డౌన్ అండ్ షట్ డౌన్ గురించి మంచిగా చెప్పారు అని కాంప్లిమెంట్స్ ఇచ్చారనమాట. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు, గుడ్ ఈవినింగ్ అండి. యా ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. హిమావంత్ కుమార్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహ బాను జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ కనకారావు గారు వీరభద్రాపురం నుంచి, నైస్ ఆన్సర్ అండి. మెనీవే కరెక్ట్ ఆన్సర్. అండ్ చింతల్పూర్ నుంచి బి ఆదం మల్లేశ్వరి చెన్నకేశ్వరరావు గారు అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. పాలెంపోలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మనసుని మనసైకైతే ప్రోగ్రామ్కి వెల్కమ్ అండి. అండ్ ఇంతకీ క్వశ్చన్ ఏంటండి అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ కనకారావు గారు పెడిన అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఎప్పుడు ప్రశ్నలు అడుగుతుంది కానీ సమాధానాలు చెప్పదు, ఏమై ఉంటుంది? సో మీరు ఆలోచిస్తూ ఉండండి, వాట్సాప్ పంపించేస్తూ ఉన్నారు 0866248144కి. సో అండ్ ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే, చాలా తక్కువ మంది ఆన్సర్స్ పంపించారు. తక్కువ మంది పంపించిన అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారనమాట. ఎప్పుడు ప్రశ్నలు అడుగుతుంది కానీ సమాధానాలు చెప్పదు. అండ్ పెడన జోగనంద్రరావు కానీ అప్పలరాజు గారు అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే, క్వశ్చన్ పేపర్ అనమాట. ఎప్పుడు ప్రశ్నలు అడుగుతుంది కానీ సమాధానాలు చెప్పదు. ఆన్సర్ క్వశ్చన్ పేపరు, ప్రశ్న పత్రం, అదనమాట సంగతి. ఇంకా సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం కదా. నాకు ఆకులు ఉన్నాయి కానీ చెట్టు కాదు, పేజీలు ఉన్నాయి కానీ పుస్తకం కాదు, ఇంతకీ నేను ఎవరిని? అర్థమైపోయింది కదా ఆన్సర్. ఇంకెందుకు ఆలస్యం, నాకు వాట్సాప్ పంపించేసేయండి 0866248144కి 0866248844కి వాట్సాప్ పంపించేసేయండి. ఆకులు ఉన్నాయి కానీ చెట్టు కాదు, పేజీలు ఉన్నాయి కానీ పుస్తకాన్ని కాదు, ఇంతకీ నేను ఎవరిని? ఆలోచిస్తూ ఉండండి, నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీకోసం ఆటోనగర్ సూర్య మూవీ నుంచి ట్రాక్ అయితే వినేసేద్దాం.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
5: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
4: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
6: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
7: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ టైం చూస్తే 7 గంటల దాటి 35 నిమిషాలు అవుతుంది. అండ్ మనము మంచిని మంచైలో వస్తే నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తూ ఉన్నారు. అండ్ సో 0866240884కి 0866284 నాకు ఆకులు ఉన్నాయి కానీ చెట్టు కాదు, పేజీలు ఉన్నాయి కానీ పుస్తకాన్ని కాదు, నేను ఎవరిని అని అడిగాను. చాలామంది మెసేజెస్ చేశారు. అండ్ మీకు కూడా ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ పంపించేసేయండి. ఎవరెవరు ఎటువంటి ఆన్సర్స్ పంపించారు ఏంటి అని చూసేద్దాం. కానూరు నుంచి తాతారావు గారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి, డాక్టర్ మాధవి గారు అంటున్నారు. గుడ్ ఈవినింగ్ సార్. అండ్ కనికారావు గారు పడిన, అండ్ సో సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ వేటపాలెం రామనగరం బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహ బాను జైనుద్దీన్ గారు, సారీ రాంగ్ ఆన్సర్. అండ్ సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే ఫణి సత్యశ్రీ తెనాల నుంచి, సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ పవన్ కళ్యాణ్ కడిమి ఫ్రమ్ గన్నవరం నుంచి, యా ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. పన్నూరు మండలం చింతలపూర్ నుంచి, అండ్ బి ఆదాం మల్లేశ్వరి చెన్నకేశ్వరరావు గారు, సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి, యా కరెక్ట్ ఆన్సర్ అండి. నిన్న నుంచి సుబ్బారాణి రంగారావు సాగర్ చాందని రియాన్ చంద్రత్విక, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ దీపిక హైదరాబాద్ నుంచి, సారీ రాంగ్ ఆన్సర్. అలాగే వెరీ గుడ్ ఈవినింగ్ అండి, యా ఫైన్ అండి. పులిపాటి వెంకటేష్, పులిపాటి సుధారాణి మహబూబ్ నగర్ నుంచి, సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ పాలెంపల్లి అలగడ్డ నంద్యాల జిల్లా

మంచి కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ గారు పడిన కరెక్ట్ ఆన్సర్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా, రాంగ్ ఆన్సర్ అండి. హిమావంత్ కుమార్ గారు విజయవాడ నుంచి, సారీ అండి రాంగ్ ఆన్సర్. అలాగే రఘువీర్ సింగ్ సుగ్నాబాయి గారు రాధా మున్నా ఎల్లూరు నుంచి మనసును మనసే కార్యక్రమానికి వెల్కమ్ అంటున్నారు, అండ్ సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నిజామాబాద్లో ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ గారు రాంగ్. యా కరెక్ట్ ఆన్సర్ అండో ఈ అంటే ఫస్ట్ ఆప్షన్ చూశాను అందుకని రాంగ్ అని అనిపోయాను, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అండి. రాజశేఖర్ రెడ్డి గారు ఆతోని మండలం, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ బ్రహ్మయ్య కర్నూలు ఉల్లి, యా కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఆప్షన్స్ ఇచ్చారనమాట నాకు, యా ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. సో ఇంతకు ఆన్సర్ ఏంటి అంటే, నాకు ఆకులు ఉన్నాయి కానీ చెట్టు కాదు, పేజీలు ఉన్నాయి కానీ పుస్తకాన్ని కాదు, ఎవరిని అంటే క్యాలెండర్ అనమాట ఆన్సరు. కరెక్ట్ ఆన్సర్ అండి, క్యాలెండర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చాలామంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు, సో స్వీట్ ఆఫ్ యూ ఆల్ ఆఫ్ యూ. అండ్ సో ఇంకా థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం కదా. థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఏ అండ్ ఇది ఎంత ఎక్కువగా యూజ్ చేస్తే అంత పదునుగా మారుతుంది, ఇది నువ్వు ఎంత ఎక్కువగా యూజ్ చేస్తే అంత పదునుగా మారుతుంది, ఏంటది ఇది నువ్వు ఎంత ఎక్కువగా యూజ్ చేస్తే అంత పదునుగా మారుతుంది, ఏమై ఉంటుంది? ఆలోచిస్తూ ఉండండి, నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి 0866241844కి, 0866241844కి వాట్సాప్ పంపించేసేయండి. అండ్ ఇప్పుడైతే మీకోసం హైపర్ మూవీ నుంచి ట్రాక్ ఎత్తే వినేసేద్దాం.

0: ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోని ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7 గంటల లాంటి 50 నిమిషాలకు వస్తుంది అండ్ మనమున్నామ్మ మనసును మనసైలో. సో ఏది నువ్వు ఎంత ఎక్కువగా ఇది నువ్వు ఎంత ఎక్కువగా యూజ్ చేస్తే అంత పదునుగా మారుతుంది, ఏమై ఉంటుంది అని అడిగాను. చాలామంది వాట్సాప్ పంపించేశారు 0866244814 అండ్ మీకు కూడా ఆన్సర్ తెలిస్తే పంపించేసేయండి. ఇది నువ్వు ఎంత ఎక్కువగా యూజ్ చేస్తే అంత పదునుగా మారుతుంది అండ్ చాలామంది ఆన్సర్స్ పంపించారు అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. అండ్ ఎవరెవరు ఇటువంటి ఆన్సర్స్ పంపించారు ఏంటి అన్నది టెక్ ఎ లుక్. రామనగరం బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు యా కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు సెకండ్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ కనకారావు గారు పెడనా అండ్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అండి. పెడనా జోగానందరావు కానీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ రత్నం వైజాగ్ సారీ అండి రాంగ్ ఆన్సర్. భాస్కర్ గారు పెడనే కరెక్ట్ ఆన్సర్ అండ్ పొన్నూరు మండలం చింతల్పూర్ నుంచి ఆదా మల్లేశ్వరి చెన్నకేశ్వరరావు గారు కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలే ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. నిన్న నుంచి శోభారాణి రంగారావు సాగర్ చాందిని రియాన్స్ అండ్ రుత్విక కరెక్ట్ ఆన్సర్ అండ్ మురళీకృష్ణ గారు మైసూర్ నుంచి యా కరెక్ట్ ఆన్సర్ అండి. హిమావంత్ కుమార్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి ఆప్షన్ నెంబర్ సెకండ్ కరెక్ట్ ఆన్సర్ అండి. రఘువీర్ సింగ్ సుగనాబాయ్ గారు రాధా మున్నా ఏలూరు నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ గారు సారీ అండి రాంగ్ ఆన్సర్ అండ్ దీపిక హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. పులిపాటి వెంకటేష్ సత్యవతి మహబూబ్ నగర్ నుంచి సారీ అండి రాంగ్ ఆన్సర్ అండ్ జాన్ పాల్ గారు గన్నవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. దస్తగిరి సంధ్య ప్రొద్దురూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు సారీ అండి రాంగ్ ఆన్సర్. ఆ ఇంటి పుల్లగా ఉన్న ఏకాయనా కోస్తే కత్తిపీట పొద్దునవుతుంది అని మెసేజ్ చేశారు అండ్ నైస్ అండి అండ్ కానీ రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మామ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే మెదడు అన్నమాట. ఇది ఎంత ఎక్కువగా యూజ్ చేస్తే అంత పదునుగా అవుతుంది. మన బ్రెయిన్ అండి, మన బ్రెయిన్ ఎంత ఎక్కువ యూజ్ చేస్తే అంత షార్ప్గా అవుతుంది అన్నమాట. అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో ఒక 1 or 2 మెంబర్స్ తప్ప. వెరీ నైస్, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ లాస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే చేతులు లేవు కానీ చప్పట్లు కొడుతుంది, ఏమై ఉంటుంది? బాగుంది కదా క్వశ్చన్. చేతులు లేవు కానీ చప్పట్లు కొడుతుంది, ఏమై ఉంటుంది? ఆలోచిస్తూ ఉండండి, నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీకోసం లైజ్ అండ్ మూవీ నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ వినేసేద్దాం. 0866244814 0866244814 వాట్సాప్ పంపించేసేయండి. చేతులు లేవు కానీ చప్పట్లు కొడుతుంది, ఏమై ఉంటుంది?

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ వన్ ముండా మంచన్ మంచాయి అని అడిగిన లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, చేతులు లేవు కానీ చప్పట్లు కొడుతుంది ఏంటది అని అడిగాను. చాలామంది వాట్సాప్ పంపించేశారు అండ్ మీకు ఆన్సర్ తెలిస్తే 0866241484 వాట్సాప్ పంపించేసాయండి. అండ్ ఎవరెవరు ఎటువంటి ఆన్సర్స్ పంపించారు ఏంటి అని చూసేద్దాం. అండ్ మాధురి గారు మెసేజ్ చేశారు అండ్ థర్డ్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ హంపాపురం విలేజ్ నుంచి చిరంజీవి నాగభూషణం గారు అండ్ పెద్దన్న గారు థర్డ్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు, అందరూ థర్డ్ క్వశ్చన్కి పంపిస్తున్నారు ఏంటండి, చేతులు లేవు కానీ చప్పట్లు కొడుతున్నాను, దానికి ఆన్సర్ పంపించలేదా ఎవరు. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మామ జైనుద్దీన్ అండ్ స్నేహభాను జైనుద్దీన్ గారు, సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే సత్యభార్గవి తాడిపత్రి నుంచి అనంతపూర్ డిస్టిక్, సెల్ ఫోన్ రింగ్ టోన్ కానీ గోడ గడియారంలోని అలారం కానీ అని అంటున్నారు. కాదుగా రాంగ్ ఆన్సర్ నుంచి శుభారాణి రంగారావు సాగర్ చాందిని రియాన్ చంద్రతిక, సారీ రాంగ్ ఆన్సర్ అండి. బ్రహ్మయ్య కర్నూలు నుంచి, సారీ రాంగ్ ఆన్సర్ భాస్కర్ గారు పెడిన రాంగ్ ఆన్సర్, పెడిన జోగానందరావు కానీ అప్పలరాజు గారు, రాంగ్ ఆన్సర్ అండి. హిమాంత్ కుమార్ గారు విజయవాడ నుంచి, సారీ రాంగ్ ఆన్సర్. అండ్ గాలి సారీ రాంగ్ ఆన్సర్ అండి. పాలెం పోలే ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ అండి. అండ్ పోతురాజు గారు నాసుగుంట నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ కష్టంగా ఉంది, సారీ అండి రాంగ్ ఆన్సర్. ఆన్సర్ కానీ కష్టం, వినడానికి బాగుంది కానీ కష్టంగా ఉంది అని అంటున్నారు. కనకారావు గారు వీరభద్రపురం నుంచి రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహభాను జైనుద్దీన్ గారు, సారీ అండి రాంగ్ ఆన్సర్. సో దీన్ని ఇలా హోల్డ్ చేస్తారనమాట, నెక్స్ట్ వచ్చినప్పుడు ఈ ఆన్సర్ రివీల్ చేస్తాను, ఆలోచిస్తూ ఉండండి. చేతులు లేవు కానీ చప్పట్లు కొడుతుంది, అందరూ రాంగ్ ఆన్సర్ పంపించారు, కానీ నేను వచ్చినప్పుడు నెక్స్ట్ టైము కంపల్సరీ ఈ ఆన్సర్ రివీల్.

0: చేయాల్సిందే అండ్ ఆలోచిస్తూ ఉండండి, నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి. కానీ ఈరోజు కాదు, నెక్స్ట్ టైమ్ నేను కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకుని నన్ను ఆన్సర్ అడగండి, అప్పుడే నేను ఆన్సర్ రివీల్ చేస్తాను అనమాట. చేతులు లేవు కానీ చప్పట్లు కొడుతుంది. నేనైతే ఆన్సర్ రివీల్ చేయట్లే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకుని నేను అడిగితే నేను ఆన్సర్ రివీల్ చేస్తాను. అండ్ దేవకుమార్ గారు మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్ అండి, భాస్కర్ గారు పెడిన రాంగ్ ఆన్సర్. సో అందరూ రాంగ్ ఆన్సర్ పంపించారు కాబట్టి నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు నన్ను ఆన్సర్ అడగండి, నేను రివీల్ చేస్తాను. అండ్ ఇంకా ఈరోజు అయితే ఇంకా మనసుని మనసే అయితే టాటా గుడ్ బై చెప్పేసి టైం కూడా వచ్చేసింది కాబట్టి నేనైతే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. అండ్ లీవ్స్ కాదు, గాలి కాదు, అండ్ చెట్లు యొక్క ఆకులు కూడా కాదు. సో ఎవరెవరు ఎటువంటి ఆన్సర్స్ పంపించారో కూడా రివీల్ చేస్తున్నా. అండ్ చేతులు లేవు కానీ చప్పట్లు కొడుతుంది, ఏమైంటుంది? సో ఆన్సర్స్ ఎవరూ పంపించలేదు కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నన్ను అడగండి, నేను రివీల్ చేస్తాను. అండ్ ఇట్స్ టైమ్ టు సే బై టు మంత్స్ అండ్ మంత్స్. ఇంకా 8 o'clock డ్యూయట్లో కలుసుకుందామా అండి. ఈరోజు మంత్స్ అండ్ మంత్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు నా సిస్తూ. అండ్ 8 o'clock డ్యూయట్లో కలుసుకుందాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 అండ్ మీరు ఉన్నారు మీ ఆర్జే మాధవితో.
1: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గా అమ్మవారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు హోంమంత్రి వంగలపూడి అనిత పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అమ్మవారి లడ్డూ ప్రసాదం చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందించారు. రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ నెల 22వ తేదీ వరకు ఓటర్ల నుంచి అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అనంతరం తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో జనసేన నేతల సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిగానే పోటీ చేస్తామని, మరో సమావేశం తర్వాత కూటమి తరపున అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని తెలిపారు. రాజధాని అమరావతిలో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ హడ్కో బృందం 2 రోజుల పాటు పర్యటించనుంది. కోర్టు కేసుల వల్ల 23 అర్బన్ బాడీలకు ఎన్నికలు నిర్వహించడం లేదని రాష్ట ఎన్నికల సంఘం ప్రకటించింది. వివాదాలు పరిష్కారమయ్యాక కొత్త తేదీలు వెల్లడిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ, మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్లకు ఆముదాలవలస, రాజాం, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, గుడివాడ, తాడిగడప, పొన్నూరు, నరసరావుపేట, బాపట్ల, కందుకూరు, కావలి, గూడూరు, శ్రీకాళహస్తి మున్సిపాలిటీలకు, బి కొత్తకోట, అల్లూరు, పొదిలి, చింతలపూడి నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. విశాఖలోని కైలాసగిరిపై అరవల్లో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అవుట్పోస్టును విఐఎంఆర్డీఏ చైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ప్రత బాగ్చి ఈరోజు ప్రారంభించారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీలోని క్రియా యూనివర్సిటీలో ఈ నెల 26న నిర్వహించనున్న ప్రాంతీయ పెట్టుబడుల సదస్సుకు సంబంధించి అన్ని ముందస్తు ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర సంబంధిత అధికారులను ఆదేశించారు. అరకు బల్చిపేట మండలంలోని సుభద్ర, బర్లి, తోటపల్లి ఛానల్ ద్వారా బర్లి, మిర్తివలస, తుమరాడ గ్రామాలకు తోటపల్లి ఉలవ కాలువ ద్వారా సాగునీటిని అందించేందుకు 3.86 కోట్ల వ్యయంతో చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఈరోజు తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న 4వ T20 మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న వెస్టిండీస్ జట్టు 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ టైం చూస్తే 8:00 ఐదు నిమిషాలు కావస్తుంది. అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం డే 2:08లోకి. సో డే 2:08లో మీకోసం ఫస్ట్ వస్తున్న పాట నువ్వు వస్తానంటే నేను వద్దంటానా మూవ్ నుంచి సాంగ్ అయితే వినసేద్దాం. ఈ సాంగ్ హార్తీక్ అండ్ సుమంగళి పాడారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: నీకు తెలుసా, ప్రతిరోజు అరౌండ్ 6 to 7 crore వెహికల్స్ పెట్రోల్ పంప్స్ దగ్గర ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటాయి. ఇండియాలో అరౌండ్ 20 crore టూ వీలర్స్, 3 crore కార్స్ లాస్ట్ 2.5 years నుంచి E20 తో రన్ అవుతున్నాయి.
2: అండ్ అవి అన్ని బాగానే రన్ అవుతున్నాయి కదా.
1: ఎగ్జాక్ట్లీ, E20 వల్ల వైడ్ స్ప్రెడ్ ప్రాబ్లమ్స్ నిజంగానే ఉంటే ఇప్పటికే మనం చూసుండే వాళ్ళం, కానీ అలా జరగలేదు. కబుర్లని నమ్మకండి, ఫ్యాక్ట్స్ ని నమ్మండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

విత్ భారతి ఎఫ్ఎం 101.3. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రైమరీ ఛానల్లో క్యాజువల్ అసైనీస్గా, ఎఫ్ఎం క్యాజువల్ అసైనీస్గా, వివిధ భారతిలో క్యాజువల్ అసైనీస్గా పనిచేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నాం. అర్హతలు: ప్రైమరీ ఛానల్లో పనిచేయగోరు అభ్యర్థులకు కనిష్ట వయోపరిమితి 20 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 50 సంవత్సరాలు. ఎఫ్ఎం ఛానల్లోనూ, వివిధ భారతిలోనూ పనిచేయగోరు అభ్యర్థులకు కనిష్ట వయోపరిమితి 20 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాలు. అభ్యర్థులు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందినవారై ఉండాలి. గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికెట్ అభిలషణీయం.

చక్కని స్వరస్థాయి కలిగి స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడుతూ శ్రోతలను ఆకట్టుకునేలా ఉండాలి. అభ్యర్థుల ఎంపిక మూడంచెల విధానం ద్వారా జరుగుతుంది. వ్రాత పరీక్ష అభ్యర్థుల తెలుగు ఆంగ్ల భాషా నైపుణ్యం పరీక్షించేదిగా ఉంటుంది. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను స్వరపరీక్షకు పిలవడం జరుగుతుంది. వ్రాత స్వర పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు పదవ తరగతి సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, స్థానిక చిరునామా ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీ, మీ ఫోన్ నంబర్ మరియు మీ ఇమెయిల్ ఐడి తప్పక పొందుపరిచిన అప్లికేషన్తో పాటు ఇటీవల తీయించుకున్న రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కూడిన తమ బయోడేటాను, తాము చెల్లించాల్సిన 354 రూపాయల దరఖాస్తు రుసుము రసీదుతో కలిపి తుది స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, పున్నమ్మతోట, విజయవాడ 520010 అనే చిరునామాకు పంపాలి. అభ్యర్థులు దరఖాస్తు రుసుము 354 రూపాయలను ఇప్పుడు చెప్పబోయే బ్యాంక్ అకౌంట్లో నెఫ్ట్ ద్వారా గాని యూపీఐ ద్వారా గాని జమ చేసి రసీదును జతపరచవలసి ఉంటుంది. అకౌంట్ నేమ్ ప్రసార భారతి, ఆల్ ఇండియా రేడియో, విజయవాడ. అకౌంట్ నెంబర్ 311229249 ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000 3055. అకౌంట్ నెంబర్ మరొక్కసారి 311229249 ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000 3055. డ్రాఫ్ట్లు, ఎంఓలు, పోస్టల్ ఆర్డర్లు, చెక్కులు స్వీకరించబడవు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 266 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. వారు బయోడేటాకు అటెస్టు చేసిన కుల ధృవీకరణ పత్రం జత చేయాలి. మీ దరఖాస్తును కవర్లో పెట్టి కవర్ పైన మీరు అప్లై చేసే పోస్టును బట్టి ప్రైమరీ ఛానల్ క్యాజువల్ అసైనీ అని లేదా ఎఫ్ఎం క్యాజువల్ అసైనీ అని లేదా వివిధ భారతి క్యాజువల్ అసైనీ అని రాయాలి. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 అక్టోబర్ 2026. చిరునామా మరొకసారి ది స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, పున్నమ్మతోట, విజయవాడ 520010. ముఖ్య గమనిక, ఇప్పుడు చెప్పిన నియామకాలు కేవలం అసైన్మెంట్ పద్ధతిలో పనిచేయడానికి మాత్రమే, పర్మినెంట్ కావు. ఆకాశవాణి ఉద్యోగాలకు ఇవి ఎంతమాత్రం భరోసా ఇవ్వవు. అన్ని పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఏ విధమైన టీఏడీఏలు చెల్లించబడవు. అభ్యర్థులు తమ సొంత ఖర్చులతోనే హాజరు కావలసి ఉంటుంది. ఉద్యోగస్తులు కాని అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు షిఫ్ట్ డ్యూటీలు చేయవలసి ఉంటుంది. ఈ అవకాశం స్థానిక అభ్యర్థులకు మాత్రమే. మరిన్ని వివరాలు వ్యక్తిగతంగా తెలుసుకోగోరు అభ్యర్థులు ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి నేరుగా వచ్చి తెలుసుకోవచ్చు. సంప్రదించాల్సిన సమయం అన్ని పనిదినాలలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 2 గంటల నుంచి 4 గంటల వరకు. గమనిక విన్నారు.

0: ఆలయంలో శ్రీ కనకదుర్గమ్మ వారిని కొద్దిసేపటి క్రితం దర్శించుకున్నారు. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం ఎన్ఎస్ఏపీ కొనసాగింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారత్ ఆసియాన్ దేశాలు శాంతియుత స్వేచ్ఛయుత ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని నిర్మించడంలో ఉమ్మడి ఆసక్తిని కలిగి ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 4వ టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో కనకదుర్గమ్మ వారిని కొద్దిసేపటి క్రితం దర్శించుకున్నారు. అంతరాలయంలో పూజల అనంతరం అర్చకులు రాష్ట్రపతికి వేదాశీర్వచనం ఇచ్చారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న రాష్ట్రపతికి హోంమంత్రి అనిత, స్థానిక ఎంపీ కేస్ నేని చిన్ని, ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ స్వాగతం పలికారు. అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి రాష్ట్రపతి చేరుకున్నారు. గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు కమలేష్ పాస్వాన్, పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు రాష్ట్ర మంత్రులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో రాష్ట్రపతి ఆలయానికి చేరుకున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా రేపు నగరంలో జాతీయ సరస్ మేళా 2026ను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం ఎన్ఎస్ఏపీ కొనసాగింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు 5 ఏళ్ల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. ఇందుకోసం 53,428 కోట్ల రూపాయలు కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు ఆ వివరాలను వెల్లడించారు. దివ్యాంగుల పింఛన్ పథకం కింద 79 సంవత్సరాల వయస్సు వరకు నెలకు 375 రూపాయలు, 80 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసున్న వారికి నెలకు 626 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఆయన వెల్లడిస్తూ,
1: दूसरा बड़ा फैसला आज लिया गया है वंचितों को वरीयता, जो हमारे वीक सेक्शंस हैं सोसाइटी के, वल्नरेबल सेक्शंस हैं, उनके लिए सोशल सिक्योरिटी नेट का एक्सपेंशन, इसे 2031 तक बढ़ाया गया है और टोटल 53,428 करोड़ रुपीस का प्रावधान सोशल सिक्योरिटी नेट के एक्सपेंडेड फॉर्म में किया गया है.
0: అలాగే ఐడీబీఐ బ్యాంక్ వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, నూతన పరిశ్రమల అభివృద్దిలో ఐడీబీఐ బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తోందని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. ఇక దేశవ్యాప్తంగా 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ పిఎల్

0: చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఇందుకోసం 2,009 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించిందని వెల్లడించారు. రైల్వే ఉద్యోగుల అత్యుత్తమ పనితీరును గుర్తిస్తూ ఈ బోనస్ చెల్లించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా భారతీయ రైల్వేల్లో భారీ స్థాయిలో నియామక ప్రక్రియ కొనసాగుతోందని, సుమారు 165,000 పోస్టుల భర్తీకి నియామకాలు చేపడుతున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. భారత్ కెనడా దేశాల ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాలు చేకూర్చేలా భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమైనట్లు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించారు. ఈ సమావేశంలో భారత్ కెనడా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ముఖ్యంగా వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం, భద్రత, ఇంధనం, విద్య, ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాల విస్తరణ వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై చర్చించినట్లు ప్రధాని పేర్కొన్నారు. భారత్ ఆసియాన్ దేశాలు శాంతియుత, స్వేచ్ఛాయుత, ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని నిర్మించడంలో ఉమ్మడి ఆసక్తిని కలిగి ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఆసియాన్ భారత రక్షణ రంగ థింక్ ట్యాంక్ ఫోరంలో ఆయన ప్రసంగించారు. భారత్ ఇండో పసిఫిక్ దార్శనికతలో ఆసియాన్ కీలక స్థానాన్ని కలిగి ఉందని చెప్పారు. ఆగ్నేయాసియా దేశాలతో సమాన భాగస్వామిగా కలిసి పనిచేయడం భారత్ అనుసరిస్తున్న యాక్టీస్ట్ విధానంలో దీర్ఘకాలిక నిబద్దత అని స్పష్టం చేశారు. ఈ ఫోరం ద్వారా ఆచరణాత్మక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాజ్నాథ్ సింగ్ పలు ప్రతిపాదనలు చేశారు. సముద్ర భద్రత, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, సైబర్ ముప్పులు, అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలపై దృష్టి సారిస్తూ భారత్ ఆసియాన్ సంయుక్త పరిశోధన ప్రణాళికను రూపొందించాలని సూచించారు.
1: For India, ASEAN is central to our Indo-Pacific vision. India's Arctic policy, Sagar and Mahasagar vision advocate open multipolar cooperation and we align these approaches through ASEAN-led mechanism. Our Arctic policy is a long-term commitment to working with Southeast Asia as an equal partner. Our collective objective should be to build trust, respect for each other's sovereignty and keep channels of dialogue open.
0: పశ్చిమాసియా దేశమైన సౌదీ అరేబియాలో వరుసగా జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. సౌదీ అరేబియా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు సంఘీభావం ప్రకటించింది. న్యూఢిల్లీలో పాత్రికేయుల సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ ఈ విషయంపై మాట్లాడుతూ, నిన్న సౌదీ అరేబియాలోని ఆరామ్కో ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని భారత్ ఖండిస్తోందని తెలిపారు. ఆ దేశంలోని పౌర మౌలిక సదుపాయాలపై జరిగే ఇటువంటి దాడులను ఏమాత్రం ఆమోదించలేమని, వీటిని తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేశారు. సౌదీ అరేబియా సార్వభౌమత్వాన్ని పరిరక్షించే విషయంలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ అండగా ఉంటుందని రణధీర్ జైష్వాల్ పేర్కొంటూ,
2: భారత్ ఆర్ సౌదీ అరేబ్ కే బీచ్ మే కాఫీ ఆవాజాహి హోతీ హై లేకిన్ హమారే జో ఎంబసీ హై వో ఎయిర్లైన్ సే సముదాయ సే ఆర్ జిన్కో జిస్ ప్రకార్ కా జో భీ ఉన్కో మదద్ చాహియే వో కరా రహీ హై ఆర్ హమారా మాన్నా హై కి సిచువేషన్ అగర్ బెహతర్ హో జాయే తో లోగ్ వాపస్ ఆ సకేంగే ఘర్. కుచ్ జహాజ్ చల్ రహీ హై, హమారే జో భారతీయ జహాజ్ థీ ఉన్ పే డిస్ట్రప్షన్ ఆయా హై లేకిన్ సౌదీ అరేబియా కి తరఫ్ సే జో ఉన్కే హవాయి జహాజ్ కి కంపెనీయా హై వో ఫ్లైట్స్ చల్ రహీ హై.
0: అంతర్జాతీయంగా అంగీకరించిన నియమాల అమలులో మధ్యస్థ శక్తుల మధ్య ఏకాభిప్రాయం, పరస్పర అవగాహన కీలక పాత్ర పోషిస్తాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, బెదిరింపుల ద్వారా ఇతర దేశాలపై తమ నిబంధనలను బలవంతంగా ప్రయోగించే కాలం ముగిసిందని పేర్కొన్నారు. ప్రపంచం నూతన అంతర్జాతీయ వ్యవస్థ వైపు పయనిస్తోందని, అంతర్జాతీయ వ్యవహారాల్లో మరిన్ని దేశాలు విస్తృత పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుత పరివర్తనను క్రమబద్దమైన వ్యవస్థ నుంచి గందరగోళ పరిస్థితులకు మార్పుగా చూడకూడదని, ఇది భిన్నమైన అంతర్జాతీయ వ్యవస్థ ఆవిర్భావ ప్రక్రియగా పరిగణించాలని జైశంకర్ అభిప్రాయం వ్యక్తం చేస్తూ,
3: We now are heading towards is a different kind of order. The shareholding is changing. The board of directors is expanding. There is a much more active shareholders discussion about where the company called Planet Earth is going. And there is a new understanding or a different understanding. May not be very neat, bit messy, but at the end of the day, a combination of what you inherit, self-interest, some degree of what happens if it goes off the rails, that concern. And that's how you evolve the order.
0: ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ప్రపంచ సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థలో వ్యయంతో పాటు విశ్వసనీయత, సైబర్ భద్రతకు ప్రాధాన్యం పెరుగుతోందని చెప్పారు. సెమీకండక్టర్ల రూపకల్పన, తయారీ, తుది ఉత్పత్తుల పరీక్షల రంగాల్లో భారత్ను విశ్వసనీయ భాగస్వామిగా నిలబెట్టడమే లక్ష్యమని తెలిపారు. 5 మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో భాగంగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్

జట్ల మధ్య నాలుగవ టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ 15 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. కాగా ఈ సిరీస్ లో భారత్ 2 మ్యాచ్లలో విజయం సాధించి ముందంజలో ఉంది. వాతావరణం. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ రాజస్థాన్ ప్రాంతాల్లో శుక్రవారం వరకు ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేసింది. రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, విదర్భ, హిమాచల్ ప్రదేశ్, కేరళ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. చెరుకు రైతులు లేవనెత్తిన సమస్యలను పరిశీలించి వారి ఆందోళనలకు తగిన పరిష్కారాలను సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్ చంద్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. కర్ణాటక, మహారాష్ట రాష్టాలకు చెందిన చెరుకు రైతుల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషిలతో సమావేశమైన సందర్భంగా తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము విజయవాడలో శ్రీ కనకదుర్గమ్మ వారిని కొద్దిసేపటి క్రితం దర్శించుకున్నారు. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం ఎన్ఎస్ఏపీ కొనసాగింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారత్, ఏషియాన్ దేశాలు శాంతియుత, స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని నిర్మించడంలో ఉమ్మడి ఆసక్తిని కలిగి ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య 4వ టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 8:40 నలభై నిమిషాలకు అవస్తోంది. అండ్ ఇప్పటి వరకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైన జాతీయ వార్తలు విన్నారు తెలుగులో. అండ్ మనం కంటిన్యూ చేస్తున్నాం డిఎట్. ఎప్పుడైతే మీకోసం రక్షకుడు మూవీ నుంచి ట్రాక్ అయితే వినేసేద్దాం. అండ్ ఈ సాంగ్ హరిహరన్ అండ్ సుజాత పాడారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధభారతి ఎఫ్ఎం
0: 101.3.
2: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ డేట్లో బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసాం కదా. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ మధురస్వరాలు. సో మధురస్వరాల్లో మీకోసం మధురమైన పాటలు మీకోసం రెడీగా ఉంచాను. అండ్ ఫస్ట్ అయితే మీకోసం జగదీ కవిరుడు అతిలోక సుందరి చిత్ర నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఎస్ జానకి గారు పాడారు. అండ్ వేటూరి గారి సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేయండి.

0: ఉంటూగా
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

0: City FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: మీరు వింటే ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ ఇప్పుడైతే మీకోసం మొండి మొగుడు పెంకిపళ్ళం చిత్రం నుంచి ఎస్పి శైలజ పాడారు. అండ్ ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్లో వస్తున్న పాట మీ అందరి కోసం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 10 గంటలాంటి 3 నిమిషాలు కావస్తుంది. అండ్ మనం ఇంటర్ అయిపోతున్నాం వినిపించిన రాగోళ్ళనికి. అండ్ వినిపించిన రాగోలు ఫస్ట్ మీకోసం వస్తున్న పాట అలీబాబా 40 దొంగల చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతున్నాయి.
1: ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి బివి దుర్గాభవాని గారి వయలిన్ వాద్యకచేరి వింటారు. వాద్య సహకారం శ్రీ కె సద్గురుచరణ్, మృదంగం